ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ 102 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు రాజమహేంద్రవరంలో, కాకినాడలో, శ్రీకాకుళంలో, నూట రెండు మెగాహెడ్స్ ఎఫ్ఎం విశాఖ ద్వారాను, 102.9 మెగాహెడ్స్, 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్. సమయం 5:57.37. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం. ఏ దేశమురనేది ఏ దేశము. రచన శ్రీ పైడిపాల, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి గారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన బైబిల్ సూక్తులు వ్యాఖ్యాత రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్తిన్ శరణ్ కుమార్ కోవాడ.
1: యేసుక్రీస్తు వారు పర్వతం ప్రసంగంలో ఉన్నటువంటి రెండవ ధన్యత గురించి మనము ధ్యానించుకుందాము. అదేమనగా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లోకంలో ఎవరైనా సరే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ యేసుక్రీస్తు తన పర్వత ప్రసంగములో దుఃఖపడువారు ధన్యులు అని సెలవిచ్చారు. లోకరీత్యా దుఃఖపడటం అనేది ఒక శాపముగా లేదా బాధగా భావిస్తారు, కానీ ఆత్మీయ కోణములో దేవుని వాక్యం ప్రకారం ఈ దుఃఖము వెనుక ఒక గొప్ప దీవెన దాగి ఉంది. ఈ యొక్క ప్రసంగములో ఈ ఆత్మీయ రహస్యాలను మనము ఒక్కొక్కటిగా ధ్యానిద్దాం. దుఃఖము ఎలాంటిది అనేటువంటి ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, యేసుప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నది లోక సంబంధమైన దుఃఖము, అనగా సొంత పాపమును గురించి పశ్చాత్తాపడడం. ఒక వ్యక్తి తన జీవితంలో దేవునికి విరుద్ధముగా చేసిన పాపములను, పొరపాట్లను పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించినప్పుడు అతని హృదయం విరిగి నలిగిపోతుంది. నేను దేవునికి విరోధముగా పాపం చేశాను అనేటువంటి వేదనతో కూడిన దుఃఖము, ఇది చాలా మరి ముఖ్యమైనటువంటిదని మనం గమనించాలి. లోకంలోని పాపాన్ని చూసి ఏడవడం, చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, పాపాలు, ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రజలను మనం గమనించినప్పుడు, అలాగే మనుషులు పాపములు చేస్తూ దేవునికి దూరస్తులైపోతున్నప్పుడు, అటువంటి ప్రమాదకరమైన పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు దేవుని భక్తుల హృదయాలు దుఃఖిస్తాయి. అలాగే మరి వారి నిమిత్తమై దుఃఖిస్తూ వారి నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి స్థితిలో ఈ దేవుని బిడ్డలు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఓదార్పు అనేది ఎలా ఉంటుందని మనం గమనిస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మన కళ్ళీళ్లను అలాగే విడిచిపెట్టడు. ఆయన ఇచ్చే ఓదార్పు అద్భుతమైనది. పాప క్షమాపణ ద్వారా కలిగే నెమ్మది. ఎప్పుడైతే మనము మన పాపముల కొరకు హృదయపూర్వకంగా దుఃఖపడతామో, అప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి మంచి మనస్సాక్షిని మనకు ఆయన ఇస్తాడు. ఎందుకనగా మనలోని నెమ్మది లేని తనము, తొందరలేనటువంటి మనస్తత్వం అనేది ఎప్పుడు కూడా మనలో పాపము వలన వస్తుందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మనము పాపములు మనం ఒప్పుకునేటప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సంపూర్ణమైనటువంటి తన యొక్క సమాధానాన్ని మనకు ప్రకటిస్తాడని మనం గమనించాలి. అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరొక విషయం ఏమనగా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పంపబడ్డాడు. మనకు తోడుగా ఉండడానికి, మనల్ని ఆదరించడానికి ఆయన పంపించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన హృదయాలను ఆదరిస్తాడనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి గొప్ప ధన్యత ఏమనగా, ఈ ఆదరణలన్నీ కూడా ఈ భూమి మీదే, కానీ ఇంకొక ఆదరణ ఉంది, అదేమనగా నిత్యమైనటువంటి ఓదార్పు, నిత్యమైన ఆదరణ. ఈ లోకములో మనకు శ్రమలు, కన్నీళ్లు ఉండవచ్చు, కానీ పరలోకములో దేవుడు మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును, అనగా కన్నీటిని తుడిచివేస్తాడు. అక్కడ ఇక ఏడుపైనను, వేదనైనను, దుఃఖమైనను, శ్రమైనను, మరణమైనను ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే నిజమైనటువంటి మరి ఓదార్పు, ఆదరణ అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ లోకానుసారముగా మరి మనం దుఃఖపడినప్పటికీ కూడా ఆదరించబడతాము, ఓదార్చబడతాము అనేటువంటి గొప్ప అభయాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అలాగే మరి యొక్క ధన్యత ద్వారా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠమేమనగా, మన కఠిన హృదయాన్ని వదిలిపెట్టాలి. పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల మనకు కలిగేటువంటి స్థితి నుండి మనకు దేవుడిచ్చేటువంటి క్షమాపణ వైపు తిరగాలి. ఎందుకనగా పాపాన్ని

0: ఒప్పుకోకుండా మనం జీవిస్తున్నట్లయితే మన హృదయం అనేది కఠినపరచబడుతుంది. అలాగే లోక ఆకర్షణల కంటే దేవుని శాంతము మిన్న. లోకమిచ్చే తాత్కాలిక సంతోషాల వెనుక పరిగెత్తకుండా దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి. ఇతరులను కూడా ఓదార్చే వారముగా మనం ఉండాలి. మీరు దుఃఖపడుతున్నట్లయితే అధైర్యపడకండి. మీ కన్నీళ్లను చూసే దేవుడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని తన హస్తాలతో ఓదార్చడానికి ఆయన ఇచ్చేటువంటి పరలోక నెమ్మదిని, స్వతంత్రాన్ని మీరు పొందుకునండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.
1: చింతన విన్నారు. ఈనాటి చింతనలో బైబిల్ సూక్తులు వ్యాఖ్యాత రెవరెండ్ జాన్ అగస్తిన్ శరణ్ కుమార్ ఘోవాడ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పంటల్లో సమగ్ర యాజమాన్యం అంటే ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ వింటారు.
1: పంటల్లో సాధారణంగా మన శాస్త్రవేత్తలు చెప్పినా వ్యవసాయాధికారులు చెప్పినా ఒక మాట వాడుతూ ఉంటారు, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్యము, ఇలా సమగ్రమైనటువంటి పద్ధతుల్లో అన్నీ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఈ సమగ్ర సస్యరక్షణ అంటే ఏమిటి? ఇక్కడ సమగ్రంగా అంటే మనకి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఒకే పద్ధతిలో ప్రయత్నించి నియంత్రించటం కానీ నివారించటం కానీ చేయటం కాదు. అన్ని రకాల అందుబాటులో ఉన్నటువంటి పద్ధతులన్నిటినీ ఉపయోగించుకుంటూ ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగించేటువంటి రసాయనాల్ని వాడాలి. అంటే ఇక్కడ మనము ఈ రకంగా చేసుకోవాలి అంటే పంటని చిన్నపిల్లోళ్లాగా గమనించుకుంటూ ఉండాలి. అసలు విత్తనం వేయకముందు నుంచి మనము జాగ్రత్తగా గమనించుకుంటూ ఏం చేస్తున్నాము, ఏమవుతుంది, మనం అనుకున్నట్టు అవుతుందా లేకపోతే వేరే విధంగా మారిందా అనేది మనం పరిశీలించుకోవాలి. విత్తనం మొలకెత్తిన కాడి నుంచి మొక్క ఎట్లా ఎదుగుతుంది, దాంట్లో పురుగు పుట్టడం ఏమన్నా వస్తుందా, వచ్చేటువంటి పురుగు పుట్టడం మంచిదా లేకపోతే మనకు నష్టం చేసేటువంటి పురుగు పుట్టడానా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఈ చూసుకోవాలి అంటే కొంత మనం అవగాహన పెంచుకుంటూ పోవచ్చు. ఈ కాలంలో పెద్ద కష్టమేం కాదు, చదువుకున్న పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు, మనము సెల్ ఫోన్లో నొక్కినా కూడా మనకు కావాల్సినటువంటి సమాచారం వస్తుంది. సమాచారం పొందటం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇప్పుడు ఏ రకమైన సమాచారం అయినా మనము సెల్ ఫోన్లోంచే పొందొచ్చు. కానీ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే చేసేటువంటి దానివలన మనకు కానీ మన తర్వాత తరాలకు కానీ ఎలాంటి నష్టం లేకుండా, మనకు కానీ మన ప్రజలకు కానీ ఆరోగ్యంలో సమస్య రాకుండా మనం ఉత్పత్తి సాధిస్తున్నామా అనేది ముఖ్యమైనటువంటి విషయం. అందుకే మానవ ప్రయత్నంగా అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటూ మనము ఈ పంటల యాజమాన్యం చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఖర్చు తక్కువతోటి మంచి నాణ్యమైన ఉత్పత్తి సాధించడానికి వీలవుతుందని చెప్పేసే సమగ్ర యాజమాన్యం చేయమని మన వాళ్ళు చెప్తుంటారు, శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయాధికారులు కానీ. ఉదాహరణకి సమగ్ర సస్యరక్షణ కనుక మనం మాట్లాడుకుంటే, మామూలుగా విత్తనం కొనుక్కునేటప్పటి నుంచి ఇంకా మాట్లాడితే అంతకన్నా ముందు నుంచే భూమి సిద్ధం చేసే కాడి నుంచే మనము ఆలోచించుకుంటూ చేయాలి. ఉదాహరణకి మన పంటలో భవిష్యత్తులో ఎలాంటి పురుగు పుట్ర వచ్చింది, ఆ పురుగు పుట్ర ఈసారి రాకుండా ఉండటాని కోసం మనం భూమి తయారీ కాడి నుంచి ఏదన్నా జాగ్రత్త తీసుకోవచ్చా అనేది ఆలోచించడం మొదలు పెడితే మనకు అనేక రకాల పరిష్కారాలు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి ఒక రకమైనటువంటి పురుగు భూమిలో మరి నిద్రావస్థలో ఉండేటువంటి పురుగులు ఉన్నాయనుకోండి, అవన్నీ

0: కూడా తర్వాత తర్వాత వానలు పడ్డ తర్వాత బయటకు వచ్చి మరి రెక్కల పురుగులా తయారయ్యి మన పంటల మీద గుడ్లు పెట్టి మన పంటల మీద అవి లార్వాలుగా తయారయ్యి మొత్తం తినేసి మళ్ళీ నిద్రావస్థకెళ్ళి మళ్ళీ రెక్కల పురుగులుగా తయారవుతుంటాయి. ఇట్లా ఒక్కొక్క పురుగు ఒక్కొక్క పంట దశలో మనకి నాలుగు ఐదు జీవిచక్రాలు నడుపుతూ ఉంటాయి. ఇవి మనము అర్థం చేసుకుంటే అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు మరి భూమిలో కనుక దాక్కుని ఉన్నట్లయితే ఎండాకాలంలోనే మొదలుపెట్టుకొని వీటిని బాగా తవ్వితే లోపల నుంచి బయటకు వచ్చినటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పక్షులు ఏరుకొని తినటం కానీ ఎండకి నాశనం కావటం కానీ జరుగుతూ ఉంటుంది. అట్లాగే పంట మొలకెత్తిన తర్వాత పంట మీద మనకి సహజంగా మందులు కొట్టకపోతే సహాయం చేసేటువంటి రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి. సాలీళ్ళు వస్తూ ఉంటాయి, మిరిడ్డు పురుగులు వస్తూ ఉంటాయి, అక్షంతల పురుగులు వస్తూ ఉంటాయి. ఇలా అనేక రకాల సహాయం చేసేటువంటి పురుగులు మనకు కనిపించేవి కనపడనే కూడా మేలు చేసే చాలా ఉంటాయి. రకరకాల బూజులు వచ్చి పురుగుల మీద ఆశించి పురుగుల్ని నాశనం చేస్తూ ఉంటాయి, నష్టం చేసే పురుగుల్ని. అలాగే మనకు కనిపించినటువంటి కొన్ని రకాల కందిరీగలు అన్ని పొలమంతా తిరుగుతూ నష్టం చేసేటువంటి పురుగులు గుడ్లను నాశనం చేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే అనవసరంగా పురుగు మందులు కొట్టం, మనమే కొట్టం. ఎందుకంటే సహాయం చేసే అన్నీ కూడా నాశనమైపోతాయి కదా, అవి కూడా పురుగులే కాబట్టి అవి కూడా నాశనమవుతాయి. కాబట్టి అనవసరంగా పురుగు మందులు కొట్టకుండా మనం ఏం చేయొచ్చు? ఇంకా ఉదాహరణకి వరి ఉందనుకో, గతంలో సుడిదాం వచ్చింది, అది రాకుండా చూసుకోవడానికి ముందు జాగ్రత్తగా మనం కాలి బాటలు తీసుకొని నాట్లు వేసుకుంటాం, గాలి వెలుతురు బాగా సోకేలా చేసుకుంటాం, నత్రజని ఎరువులు ఎక్కువ వేయకుండా ఉంటాం, పొటాష్ ఎరువులు ఎక్కువ వేసుకుంటాం. ఇట్లా సమగ్రంగా అన్ని రకాల పద్ధతులతో ఇటు మరి భౌతిక పద్ధతులు కానీ, సేద్య పద్ధతులు కానీ, మరి సాగు పద్ధతుల్లో రకరకాల మార్పులు కానీ, జీవన ఇంధన పద్ధతులు కానీ ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ ప్రయత్నం చేస్తుంటే సహజంగా మనకి మందులు కొట్టాల్సిన అవసరం రాదు. ఒకవేళ తప్పని పరిస్థితి ఇంకా కాదు పంట పాడైపోయింది అనుకున్నప్పుడు మనం వాటి గురించి ఆలోచించవచ్చు. అట్లాగే రసాయనిక ఎరువులు కూడా, రసాయనిక ఎరువులు కూడా మొదటి కాడి నుంచి మనము కావలసిన మోతాదులో గెత్తం కానీ లేకపోతే ఇతర రకాలైనటువంటి సేంద్రియ పదార్థాలు కానీ సిద్ధం చేసుకోవటం కానీ, అలాగే నేలని ఆరోగ్యంగా ఉంచుకోవటం ముఖ్యంగా. ఎందుకంటే లోపల ఉన్నటువంటి జీవరాశులు మనకు అనేక రకాల సహాయాలు చేస్తాయి, వాటిని కనుక సంరక్షించుకుంటే అవే సగం బలాన్ని మనకి సిద్ధం చేస్తాయి పంటకు కావాల్సిన దాన్ని. ఇవన్నీ లేకుండా ఎంతసేపటికి రసాయనిక ఎరువులు అంటే కుదరదు. అలాగే మనకి సహజంగా ఉండేటువంటి కొన్ని రకాల ద్రావకాలని నేలల్లో జల్లుతూ ఉంటే ఇంకా సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది అవి మనకి ఇంకా ఎక్కువ సహాయం చేస్తూ ఉంటాయి. ఇలా రకరకాల పద్ధతుల్లోని మనం అన్ని రకాల పద్ధతుల్ని సమగ్రంగా ఉపయోగించుకుంటూ మనం సాగు చేసుకున్నట్లయితే కనుక సమగ్ర యాజమాన్యం అవుతుంది. అది మనకి చాలా ఉపయోగకరం, అనవసరంగా ఖర్చు పెంచదు, దానికి తోడు రసాయనాల అవశేషాలు మన పంటలో లేకుండా చేస్తుంది. ఇది మనం అలవాటు చేసుకుంటే మనకు పంటల సాగు చాలా సులువు అవుతుంది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒంటరి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 2 రోజుల వాతావరణ పరిస్థితిలో గణనీయమైన మార్పు ఉండదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పొలం పనులు కార్యక్రమంలో పంటల్లో సమగ్ర యాజమాన్యం అంటే ఏమిటి అనే అంశంపై శ్రీ అన్ సుధాకర్ రెడ్డి గారి వివరణ విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో

బాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో

0: ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి, వాస్తవంగా 1475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: మనగానిపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచుల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్ల కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ధలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. సో మరి ఈనాటి ప్రసార విశేషాలు అయితే తెలుసుకుందాం. 7:15 ఈరోజు ఈ మాసపు పాట, కొత్త చిగురు తొడిగిందట ఆమెని. రచన శ్రీ ఇందగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్న లక్ష్మి. ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో భాగంగా విప్లవ వీరుడు జితేంద్రనాథ్ దాస్ గారి వర్ధంతి సందర్భంగా కొన్ని మాటలు, అలాగే ఆచార్య ఆత్రేయ తెలుగులో నాటక సినీ రచయిత, ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు అయితే తెలుసుకోబోతున్నాం మన నేటి మాట ద్వారా. ఈనాటి ఉదయ సమీరాల్లో లేఖావళి, లిజనర్స్ వారి యొక్క స్పందన తెలియజేసే ఆల్ టైమ్ ఫేవరెట్ లేఖావళి 7416172999 వాట్సాప్ నెంబర్ ద్వారా, అలాగే పోస్ట్ కార్డ్ ద్వారా, అలాగే ఈమెయిల్ ద్వారా మనకి శ్రోతల యొక్క స్పందన కార్యక్రమాలపై వివరణ అయితే ఉంటుంది ఉదయ సమీరాల్లో లేఖావళి. తదుపరి పుష్పాంజలి. ప్రసార విశేషాలు తెలుసుకుంటున్నాము. 8:35 కర్ణాటక్ మ్యూజిక్ విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. 9:35 పాటల పల్లకి, 10:00 వార్తావాహిని వింటారు. 10:15 పాటల పల్లకి కంటిన్యూ అవుతుంది. ఈనాటి ప్రసార విశేషాల్లో భాగంగా 10:30 ఆప్కి మన్ పసంద్ కార్యక్రమం లైవ్ ఉంటుంది. శ్రీమతి శిఖా శర్మ వ్యాఖ్యానం చేస్తారు. 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111 కార్యక్రమం ఢిల్లీ స్టేషన్ నుంచి రిలే ఉంటుంది. 12:00 మధుమంజరి, తెలుగు పాటలు వినిపించే మధుమంజరి కార్యక్రమం 12:10 ప్రసారమవుతుంది. భక్తి గీతాలు వింటారు. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం, ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో స్వీయ కవితలు ఈ అంశం ఉంటుంది. 2:31 బాలభారతి కార్యక్రమం ఉంటుంది. ఈనాటి బాలభారతి కార్యక్రమంలో శృతిరంజని విద్యార్థుల కదంబ కార్యక్రమం. 4:00 లిజనర్స్ ఇంట్రాక్ట్ అయ్యే సరదాగా కాసేపు కార్యక్రమం 4:00 నుంచి 5:00 వరకు ఉంటుంది. 5:00 నుంచి 5:30 యూత్ రిలేటెడ్ యువవాణి కార్యక్రమం అయితే ఉంటుంది. 5:30 మా పదం మీ భవం థీమ్ బేస్డ్ ఫిల్మీ సాంగ్స్ వింటూ లిజనర్స్ యొక్క పోయిటిక్ వర్షన్ అయితే ఈ థీమ్ మీద అయితే ఉంటుంది. 6:30 ఫిల్మీ బేస్డ్ క్విజ్, తర్వాత అంతాక్షరి మిక్స్డ్ మస్తీ అయితే రెడీగా ఉంది 6:30. 7:15 ఫామ్ టు సిటీలో కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర, ఆముదాల వలస కోఆర్డినేటర్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ భాగలక్ష్మి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 7:45 సూదింగ్ సాంగ్స్ వినిపించే మెలడీ మ్యాచ్ అయితే 7:45 నుంచి 8:30 వరకు యాప్ ద్వారా వినవచ్చు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారీ జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పో కో ఠోస్ పరిణామో మే బదలే.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు.

ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈపీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండై హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కరాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది.
ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఈ మాసపు పాట కొత్త చిగురు తొడిగిందట ఆమని. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి.

కొత్త చిగురు తొడిగిందట ఆమని. ఈ మాసపు పాట విన్నారు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం శ్రీ కలగ కృష్ణమోహన్, గాయకులు శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు, అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో హ్యాపీ హ్యాపీగా మీ పనులు చేసుకుంటూ మంచి మంచి సాంగ్స్ వింటూ ఎఫ్ఎం రెయిన్బోని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఈరోజు ఉదయ సమీరాలు మీకోసం రెడీగా ఉంది. మరి ఈనాటి ఉదయ సమీరాల్లో ముందుగా నేటి మాట తెలుసుకుందాం.

దేశ స్వాతంత్రం కోసం ఆయుధంతోనే కాదు తన ప్రాణాన్నే ఆయుధంగా మార్చుకొని పోరాడిన యువ విప్లవకారుడు గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. జితేంద్రనాథ్ దాస్ విప్లవ వీరుడిగా చరిత్రలో నిలిచారు. ఆయన చేసిన త్యాగం భారత స్వతంత్ర చరిత్రలోనే చిరస్మరణీయం.

భారత స్వతంత్ర సంగ్రామంలో దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఎందరో మహనీయులు ఉన్నారు. అలాంటి విప్లవ వీరుల్లో ఒకరు జితేంద్రనాథ్ దాస్, మనందరికీ సుపరిచితమైన జతీన్ దాస్. 1947 అక్టోబర్ 27 కలకత్తాలో జన్మించిన జతీన్ దాస్ చిన్న వయసులోనే స్వతంత్ర ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ విప్లవకారుడు భగత్ సింగ్తో కలిసి కూడా పనిచేశారు. లాహోర్ కుట్ర కేసులో అరెస్ట్ అయిన జతీన్ దాస్ జైలులో భారతీయ రాజకీయ ఖైదీల పట్ల బ్రిటిష్ అధికారులు చూపుతున్న వివక్షకు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయ ఖైదీలకు మెరుగైన ఆహారం, దుస్తులు, పుస్తకాలు, గౌరవప్రదమైన వైఖరి వంటి సమాన హక్కులు కల్పించాలని నిరాహార దీక్ష చేపట్టారు. ఆయన దీక్ష 1-2 రోజులు కాదు, ఏకంగా 63 రోజుల పాటు కొనసాగింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించినప్పటికీ తన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. చివరకు 1929 సెప్టెంబర్ 13 లాహోర్ జైలులో జతీన్ దాస్ కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 24 సంవత్సరాలు. జతీన్ దాస్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన అంతిమ యాత్రకు వేలాది మంది తరలివచ్చారు. ఆయన త్యాగం స్వతంత్ర ఉద్యమంలో మరింత స్ఫూర్తి నింపింది. దేశం కోసం తన ప్రాణాన్నే పోరాటంగా మార్చుకున్న యువ విప్లవ వీరుడు జతీన్ దాస్. ఆయన త్యాగం భారత స్వతంత్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయం. ఆ మహనీయుడికి మనసారా నివాళులర్పిద్దాము.

ఒక మనసులోని భావాన్ని ఒక మాటలో చెప్పగలిగితే, ఒక ప్రేమలోని బాధను ఒక పాటగా మలచగలిగితే, అలాంటి భావాల రచయిత

ఆచార్య ఆత్రేయ గారు. అసలు పేరు కీలాంబి వెంకట నరసింహాచార్యులు. కలం పేరు ఆత్రేయ. జననం మే 7, 1921, మంగళంపాడు, నెల్లూరు జిల్లా.

నాటక రచన, కవిత్వం, సినీ కథలు, సంభాషణలు, పాటల రచన, సామాజిక సమస్యలను, మానవ సంబంధాలను తన రచనల్లో ఎంతో సున్నితంగా ఆవిష్కరించారు ఆత్రేయ గారు. ఆయన నాటకాల్లో సామాజిక చైతన్యం, మానవత్వం, భావోద్వేగాలు ప్రధానంగా కనిపిస్తాయి. సినీ గీత రచయితగా కూడా ఆత్రేయ గారికి విశేషమైన గుర్తింపు ఉంది. ఆయన రాసిన పాటల్లో ప్రేమ, విరహం, జీవితం, తాత్వికత వంటి భావాలు ఎంతో హృదయంగా వ్యక్తమయ్యాయి. తెలుగు సినీ రంగంలో మనసు కవిగా ఆత్రేయ గారికి ప్రత్యేకమైన పేరు లభించింది. నాటక, సాహిత్య, సినీ రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

ఒక మనసులోని భావాన్ని ఒక్క మాటలో చెప్పగలగలిగితే అది ఆచార్య ఆత్రేయ గారికే సొంతం. తెలుగు నాటక రంగానికి కొత్త ఆలోచనలు అందించి సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ఆచార్య ఆత్రేయ గారికి మనం ఘన నివాళులు అర్పిద్దాం.

0: నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు లేఖావళి. శ్రోతలకు నమస్కారం.
1: శ్రోతలకు నమస్కారం. లేఖావళి కార్యక్రమంలో లెటర్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా మీ యొక్క స్పందన తెలియజేస్తున్నారు. సో చాలా చక్కగా వారి యొక్క స్పందన తెలియజేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి మొదటి లేఖ ఎవరి దగ్గర నుంచి?
0: మొదటి లేఖ కార్డు ఉన్నట్టుంది.
1: అయితే ఈ రోజు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి నమస్తే అంటూ, గత ఆదివారం ఉదయం ప్రసారమైన ఉదయ సమీరాలు శీర్షికన పొందుపరిచిన విషయాలు విని ఆనందించాం. కార్యక్రమం చివరలో తపాలా శాఖ మరియు ఈమెయిల్, వాట్సాప్ ద్వారా కార్యక్రమాలపై శ్రోతల స్పందనను ఎంతో ప్రేమగా చదివిన ఇద్దరు వ్యాఖ్యాతలకు, సాంకేతిక సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు అంటూ మనకి ఇంకో మాట కూడా చెప్తున్నారు. 7/7/2026 మంగళవారం ఉదయం భక్తి రంజని కార్యక్రమాలు శ్రీ నెట్టగాంటి ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం విని తరించాం. ఆ స్వామి వారిని చూసిన అనుభూతి పొందామంటూ, అలాగే చింతనలో కోమరాడ జగన్నాథ శాస్త్రి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, భగవన్ నామస్మరణ గురించి చక్కటి ఉదాహరణ మా ముందుంచారు అని మనకి మీ అభిమాన శ్రోత ఆర్ రఘువర్ సింగ్, సుగుణాబాయ్, రాధా మున్నా వీరు ఏలూరు నుంచి మనకి లెటర్ పంపించారు.
0: రాచర్ల సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు డీకే పట్టమ్మాళ్ గారి గానాన్ని ప్రసారం చేయండి అంటున్నారు. సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుండి

0: అధికారులు వీరి సూచన గమనిస్తున్నారు.
1: 4/9/2026 మధ్యాహ్నం 1:20 మహినావాణి కార్యక్రమంలో శ్రీమతి శ్రీదేవి మానసల సంభాషణ తీరు ఎంతో బాగుంది. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పండుగ రోజునే చాలా లైవ్లీగా వారి సంభాషణ కార్యక్రమం బాగా సాగింది. మన రాష్ట్రంలోని రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకునే తీరు సమయాలు, వాటికి గల వివిధ రకాల పేర్లు, చిన్ను కృష్ణుని జన్మస్థలితో పాటు దేశ విదేశాల్లో ఎంతో సందడిగా జరుపుకునే ఈ పండుగ విషయాల మధ్యలో మంచి మంచి పాటలతో అందించిన లైవ్ సంభాషణ ఎంతో బాగుంది. ఎన్నో విషయాలను విశదీపరిచిన శ్రీదేవి మానస గారులకు హృదయపూర్వక అభినందనలు. అలాగే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు అంటూ పేరూరు సోమశేఖరరావు గారు, పేరూరి బ్రహ్మరాంబ గారు మనకి పంపించారు.
0: ఇదే కార్యక్రమం బాగుందంటూ కర్ణాటక రాష్ట్రం నుంచి, చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్ రాశారు. నేటి మాట వడ్లమాన్ శ్రీనివాసరావు గారి కథానిక ఎదుగు ఒదుగు ప్రసారం చేశారు. బాగుంది. ఈ నెల 7వ తేదీ ఉదయం 7:20 12:40 8వ తేదీని సంధ్యారాగంలో విశ్రాంత R&B ఇంజనీర్ శ్రీమతి పి పద్మజావాణి గారితో పరిచయం కూడా బాగుంది. తేదల దిలీప్ కుమార్ రెడ్డి గారు మంచి కార్యక్రమాన్ని అందించారు పరిచయం ద్వారాను అని తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా ఏలూరు నుండి రాస్తున్నారు. కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయండి, లేఖావళి కూడా బాగుంది. సాంకేతిక సిబ్బందికి అందరికీ మా అభినందనలు. భక్తిరంజన్ 8వ తేదీ మీరు ఈ నెల ప్రసారం చేశారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగాను మంచి విషయాలు చెప్పారు. త్రిపురనేని గోపీచంద్ గారు రచయిత, వారి జీవిత విశేషాలు, నేపథ్యం చక్కగా చెప్పారు. మంచి సమాచారం అందించారు రాంభట్ నృసింహశర్మ గారు, వ్యాఖ్యాత, వారికి కృతజ్ఞతలు. రంగస్థర శీర్షికన గౌరనాయుడు గారు పాడిన పద్యాలు బాగున్నాయి. హార్మోనియం జి సీతారామనాయుడు గారు చక్కగా సహకరించారు. 9వ తేదీ భక్తిరంజన్లో భక్తి గీతాలు చాలా బాగున్నాయి, చింతన కూడా బాగుంది. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సేవల గురించి మేనేజర్ అప్పలనాయుడు గారితో పరిచయం బాగుంది. సంగీత సరస్వతి కథానిక విన్నాం, అది కూడా నచ్చింది అని తమ సంతోషాన్ని వెలిబుచ్చారు.
1: అలాగే మనకి లెటర్ ద్వారా పంపించిన పేరూరి వెంకట సోమశేఖర్ గారు బ్రహ్మరంభ లాసెన్స్ బే కాలనీ నుంచి మరొక మాట కూడా మనకి తెలియజేస్తున్నారు. 8/9/2026 మంగళవారం 12:40 ప్రసారమైన సంధ్యారాగం కార్యక్రమంలో సంధ్యారాగ శీర్షికన ఆర్ఎంబీలో పనిచేసి ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విశ్రాంత ప్రభుత్వ అధికారిణి శ్రీమతి పద్మజ వాణి గారితో కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఈరోజు నేడు ప్రభుత్వ సర్వీసులలో సరైన సేవలు అందించలేక నిరాశ నిస్పృహలతో పనిచేస్తున్న ఉద్యోగులందరూ మహిళా అధికారిణి అయిన అటు ప్రభుత్వానికి ఇటు సమాజానికి సయోధిగా నిలిచి ప్రభుత్వ సహాయ సహకారాలు పథకాలు అందరికీ షేర్ అయ్యేటట్లు అలసట లేకుండా కర్తవ్య దీక్షతో ఉద్యోగం ఒక సంతోషకరమైన బాధ్యతగా పనిచేసే పద్మజ వాణి గారికి నిబద్ధతను గ్రహించి స్ఫూర్తి పొందాలి అంటూ మనకి పంపిస్తున్నారు. అలాగే సంధ్యారాగ శీర్షికలో ప్రసారం చేస్తున్న అనుభవజ్ఞులైన వారి ఆత్మకథలు, వారి జీవన విధానం, నేటి సామాజిక జీవనంలో నడియాడే తీరు, వారి సందేశాలు అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తాయి అనటంలో సందేహం లేదు. శ్రీమతి పద్మజ వాణి గారికి, పరిచయకర్త దిలీప్ కుమార్ గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి వారికి అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు.
0: ఇంకోటి ఏదో ఉంది.
1: గౌరవనీయులైన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారం అంటూ మనకి శ్రీరపు శ్రీనివాసరావు గారు, ఎంబీ దాన వాంకుసం, శృంగవరపు కోట నుంచి మనకి చెప్తున్నారు. రోజు ఉదయం ప్రసారం చేసిన దేశభక్తి గీతం భారతీయులందరికీ బృందగానం బాగుంది. రచయితకు సంగీతం, రచయిత సంగీతం అందించిన వారికి, గానం చేసిన వారికి అభినందనలు. 1/9 నుంచి నెలాఖరు వరకు ప్రసారం చేసిన ఉదయ సమీరాలు ప్రోగ్రాంలో ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు యూట్యూబ్లో పోస్ట్ చేయాలని కోరుకుంటున్నాము అని మనకి మెసేజ్ చేశారు.
0: ఆళ్ల జనార్దన్ రావు గారు, పెంటకోట రఘువచన్, చినముషిడివాడ నుండి వస్తున్నారు. ఈ నెల 3వ తేదీ గురువారం ఉదయం జీవన మజిలీ నాటిక అందించారు, చాలా బాగుంది. రచయిత బొడ్డేటి జగన్నాథరావు గారికి, తేతల దిలీప్ కుమార్ రెడ్డి గారు నిర్వహించారు. వారి ఉభయలకు మా అభినందనలు అంటున్నారు, తప్పకుండా అందజేస్తామండి. చిరావూరి వెంకట సత్య సూర్య ఫణీంద్ర

0: గారు తణుకు నుండి రాస్తున్నారు. ఆగస్టు 24వ తేదీన ఆశయం కథానిక ప్రసారం చేశారు, బాగుంది. నేటి మాటలో అదే రోజు దాశరథి గారి గురించి కూడా మంచి మంచి విషయాలు చెప్పారు. చెప్పిన వారికి, ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు తప్పకుండానండి.
1: మొన్న గురువారం ఉదయ సమీరాల్లో జీవన మజిలి నాటిక నేటి మానవ సంబంధాలకు అద్దం పట్టింది. కొడుకు తండ్రిని శ్మశానంలో వదిలిపెట్టడం దారుణం అంటూ అల్లాడ కొండలరావు గారు దూసి గ్రామం నుంచి మనకి పంపించారు. అలాగే మనకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ సుధాకర్ గారు పొలం పనులు కార్యక్రమంలో శ్రీ ఎన్ సుధాకర్ గారు చాలా బాగా చెప్పారు అంటూ వాసవి గారు ఏవియన్ కాలేజ్ డౌన్ నుంచి మెసేజ్ చేశారు.
0: 6వ తేదీ ఈ నెల ఆదివారం 3 గంటలకి మహాదాత నాటకం ప్రసారం చేశారు. కనుమరుగవుతున్న పౌరాణిక నాటకాలకు జీవం పోసినట్టయింది. పాత్రధారులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా ఆనందం, మంచి బాణీలో మాట్లాడారండి. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు రాస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి వాట్సాప్ లేఖలు కాబట్టి వీరు ఇందులో కూడా తమ అభిప్రాయం వ్యక్తీకరించారు. చిన్న తిరుపతి శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్. 10వ తేదీ ఈ నెల భక్తిరంజంలో రాఘవేంద్ర భక్తి గీతాలు, మోగవైది వేల శ్రీ రాఘవేంద్ర చాలా చాలా బాగున్నాయండి అంటున్నారు. సంతోషం అండి,
1: చాలా సంతోషం అండి. తర్వాత 10/9/2026 గురువారం ఉదయం ప్రసారమైన ఒక్కటే ఒకటి ఓ మంత్రం వందే మాతరం శ్రీ ఉప్పాల అప్పలరాజు గారి రచన సారథ్యంలో శ్రీ కెఎస్ చంద్రశేఖర్ గారి సంగీత నిర్దేశంలో దేశభక్తి రసస్ఫూర్తితో ఉంది అంటూ పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా నుంచి మనకు పంపిస్తున్నారు.
0: దుద్దుపూడి త్రినాథస్వామి గారు నమస్కారాలు చెప్పారు, మీకు కూడా నమస్కారం అండి. గాజువాక కొత్త దీపపాలెం అశోక్ నగర్ నుండి రాస్తున్నారు. 9వ తేదీ ఉదయం ఆత్మహత్యల నివారణ అవగాహన అంశం మీద కెవి రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిరగారు జరిపిన పరిచయ కార్యక్రమం చాలా ఉపయుక్తంగా ఉంది. క్షణికావేశంతో యువతరం భావోద్వేగాలకు గురై మనోధైర్యాన్ని కోల్పోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా అస్సలు సమాజం సహించలేని విషయాలు. ఈ ఇంటర్వ్యూ కనువిప్పు, ఆత్మాహుతి చేసుకున్నంత చేతగానితనం మరొకటి లేదు అన్నది నొక్కి వక్కాణించినట్టుగా, ఆత్మహత్యల నుండి వైముఖ్యం కలిగేలాగా, జీవితం మీద ఆశ ఎక్కువయ్యేలాగా ఉంది, బాగుంది, ఇలాంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉండండి అని హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. సత్యవాడ సోదరీమణులు రాస్తున్నారు. ఈ నెల 1వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 పూర్ణిమ గారి లలిత సంగీతం విన్న చాలా బాగుంది. మంచి మంచి పాటలు, మంచి మంచి సాహిత్యం అందించారు. ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. ఇవి ఈసారి తపాలా ద్వారా వచ్చిన, మెయిల్ ద్వారా అందిన, వాట్సాప్ ద్వారా మనల్ని చేరిన లేఖలు.
1: సో లేఖలు పంపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు కూడా మీ స్పందన తెలియజేయాలి అని అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయాలి అని అనుకుంటే 7416172999, మరొకసారి 7416172399.
0: arpcvsp@gmail.com ఇది మెయిల్ చిరునామా. దీంతోపాటు ఇప్పుడు చెప్పిన వాట్సాప్ నంబర్ 7416172999కి తపాలా ద్వారా పంపించదలుచుకున్న వాళ్ళు లేఖావళి, కెరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం, సిరిపురం కోడలి 5300003, తప్పకుండా పంపించండి. మళ్ళీ వచ్చే వారం లేఖావళిలో కలుసుకునే వరకు అందరికీ
1: నమస్కారం.
0: నమస్కారం. లేఖావళి విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి. జి ఆనంద్, విల్సన్, ఎల్ఆర్ అంజలి త్రిగళ గీతం కరుణామయుడు చిత్రం నుండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు. మార్నింగ్ న్యూస్ ఆంగ్ల వార్తలు 8:15. 8:30 నిమిషాలకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రానికి చీరిల్లే వింటారు.

0: అభివృద్ధికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డిఎంఎఫ్టీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర, ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ్ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వస్తువులు సిద్ధమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కోటి వ్యయంతో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గొల్లపూడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఢిల్లీ నుంచి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్తో కలిసి సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారిల గాత్రయుగళం వింటారు. శ్రీమతి బీవి దుర్గా భవానీ గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ముందుగా మనసులోని మర్మమును తెలుసుకో, హిందోళ రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి రచన.

తర్వాత రీతిగౌళ రాగం, మిశ్రచాపతాళం, త్యాగరాజస్వామి రచన, నన్ను విడిచి కదలకురా.

తర్వాత మరొక త్యాగరాజస్వామి రచన తులసీ దళములచే మాయామాళవ గౌళరాగం రూపక తాళం.

కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం వింటున్నారు. త్యాగరాజస్వామి కీర్తనలు. శ్రీమతి బీవీ దుర్గాభవాని గారు వైలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. కార్యక్రమంలో ఇప్పుడు బంటురీతి కొలువీయ్యరామ హంసనాదన రాగం ఆదితాళం త్యాగరాజస్వామి రచన.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి, శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గారుల గాత్రయుగళం విన్నారు. శ్రీమతి బీవీ దుర్గా భవానీ గారు వయలన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారు మృదంగం, శ్రీ ఎస్ హనుమంతరావు గారు ఘటం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రతి మనసుకు చేరువైన వాణి మన ఆకాశవాణి. మీకు నచ్చిన పాట, మీకోసం మేం వినిపించే పాట, అది మన పాటల పల్లకి. 6304767436 మీ ఫేవరెట్ లేటెస్ట్ మూవీస్ నుంచి రిక్వెస్ట్ చేయండి. మీ మనసుకు దగ్గరైన పాట నేనైతే ప్లే చేస్తాను. జస్ట్ సెండ్ అస్ యువర్ సాంగ్ రిక్వెస్ట్ టు 6304767436. మీ రిక్వెస్ట్ నుంచి సెలెక్ట్ చేసి మీకోసం మంచి పాటలు అయితే ప్లే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో కలిసి పాటల పల్లకిలో మ్యూజికల్ జర్నీ ఎంజాయ్ చేయాలి అంటే వెంటనే మెసేజ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరటం, ఆలకించు ఆనందించు, అందరికి పంచు. ఎస్, మరి ఫస్ట్గా మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు సుగుణా గారు, సత్యనారాయణ గారు సుందరంపల్లి ఏరియా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. రంగస్థలం చిత్రం నుంచి సాంగ్ కావాలి అని. తప్పకుండా అండి, మీకోసం అలాగే లిజినర్స్ అందరికోసం కూడా నేనైతే ప్లే చేస్తా. 1980స్లో ఆ పల్లె వాతావరణం అండ్ అలాగే పాలిటిక్స్, లవ్ అండ్ ప్రతీకారాలు వీటన్నిటినీ కలిపి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు సుకుమార్ గారు. చిట్టుబాబు పాత్రలో రామ్ చరణ్ అండ్ రామ్ లక్ష్మిగా సమంత తమ నటనతో ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నారు. సో ఇప్పుడు నేనైతే ప్లే చేస్తున్నాను ఎంత చక్కగా ఉన్నావే అంటూ దేవిశ్రీ ప్రసాద్ వాయిస్లో. మరి నెక్స్ట్ సాంగ్ అయితే వాన నుంచి అడుగుతున్నారు, అలాగే మనకి చాలా మూవీస్ నుంచి అడుగుతున్నారు. నెక్స్ట్ నేనైతే ప్లే చేస్తాను హార్ట్ అటాక్ మూవీ నుంచి అండ్ అలాగే వానా మూవీ నుంచి. సో చాలా రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి అండ్ మీ రిక్వెస్ట్ కూడా ప్లే చేయాలి అని అనుకుంటే వెంటనే 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి.

0: జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: ఎగ్జాక్ట్లీ వేరే ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. ప్రేమకి కూడా ఒక అటాక్ ఉంటుందంట, అదే హార్ట్ అటాక్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ ఆదా శర్మ జంటగా వచ్చిన లవ్, లవ్ జర్నీ అండ్ యాక్షన్ అండ్ సరదా సరదా ఇవన్నీ కలిపితే అండ్ దానికి తోడు అనూప్ రుబేస్ స్వరపరిచిన మధురమైన పాటలు, సో ఇవన్నీ హార్ట్ అటాక్ నుంచి నేనైతే ఇప్పుడు ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. ఎస్, మరి మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు అనంతపూర్ నుంచి మహేష్ గారు. హాయ్ అండి, నమస్తే. మీకోసం అలాగే లిజినెస్ అందరికోసం కూడా ఈ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేసిన అండ్ నెక్స్ట్ సాంగ్ మీదే కావాలి అని అనుకుంటే వెంటనే మెసేజ్ పంపించండి 6304767436 ఈ నెంబర్కి.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: పాటల పల్లకి కార్యక్రమంలో నెక్స్ట్ నేనైతే ప్లే చేస్తున్నాను. సో వర్షం పడుతుంటే చాలా అంటే చాలా మెమరీస్ అనే చెప్పొచ్చు. అండ్ మనసులో మంచి మంచిగా మధురంగా ఆ వాన చినుకల్ని ఎంజాయ్ చేస్తూ, సో వాన వాన అంటున్నాను కదా, సో వాన మూవీ నుంచి నేనైతే ఒక పాట ప్లే చేస్తున్నాను. వినయ్ రాయ్ అండ్ మీరా చోప్రా కాంబినేషన్లో వచ్చింది ఈ మూవీ. సో ఈ టైంలో, ఈ మంచి ఎన్విరాన్మెంట్లో, మంచి వెదర్లో ప్రేమ పాట అయితే నేనైతే ప్లే చేస్తున్నాను. సో వర్షం, ప్రకృతి ఇవన్నీ కలిపితే వాన మూవీల పాట. ఈ మెలడీ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఈ టైంలో ఈ పాట నాకోసం వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు వాసవి గారు, శేఖర్ గారు, ఏవియన్ కాలేజ్ రోడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మరొకరు కూడా ఎదుట నిలిచింది చూడు అనే పాటని రిక్వెస్ట్ చేస్తున్నారు. సత్యారావు గారు, లక్ష్మి, సంతోష్, ప్రసన్న, అభిరామ్ వీళ్ళంతా తుమ్మపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ నీ నమస్తే, మనం మీ అందరి కోసం ప్లే చేయకుండా నేనైతే ప్లే చేస్తున్నా. అండ్ మీరు కూడా మెసేజ్ చేయాలని అనుకుంటే నెంబర్ తెలుసు కదా, 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి.

ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. సో అదే ఎంసీఏ మూవీ. ప్రేమ, కుటుంబ అనుబంధం, యాక్షన్, ఇవన్నీ కలిస్తే మిడిల్ క్లాస్ అబ్బాయి ఎంసీఏ. నాని సాయి పల్లవి కాంబినేషన్లో భూమిక చావ్లా ఒక మెయిన్ రోల్లో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలలో ఒక పాట అయితే ఇప్పుడు మీ అందరి కోసం నేనైతే వినిపిస్తా. సో మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకుల నారాయణరావు గారు, నాగలక్ష్మి, జోషిత, శివసూర్య, సిరిమల్లి, వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ మీకోసం, అలాగే లిజినెస్ అందరి కోసం కూడా పాటల పల్లకిలో ఈ పాట.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ధారించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో పాటల పల్లకిలో ప్రతిరోజు కూడా మంచి మంచి మధురమైన పాటలను, మనసును తాకే మంచి పాటలు, ఆనందాన్ని పంచే అందమైన పాటలు మరి మీ ముందు పాటల పల్లకిలో ఉంటున్నాయి కదా. సో దీంట్లో మెసేజ్ చేయాలని అనుకుంటే 6304767436 ఈ నెంబర్కి మెసేజ్ పంపించండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: పారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున, ఘర్షణల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్ టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
0: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన

0: ప్రధాన వర్ధమాన అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
1: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2 రెట్ల వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
2: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. ब्रिक्स देश ग्लोबल इनोवेशन और सॉल्यूशंस के लिए महत्वपूर्ण सेंटर्स भी बन रहे हैं.
0: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है, उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు 2026 ఆగస్టు నెలల్లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు.
1: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి ఈ 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సౌకర్యాలతో కూడిన కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
2: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకిన్ 2021 అండ్ వి డిసైడెడ్ దట్ ఫైనాన్షియలీ అన్ అవుట్లే ఆఫ్ 64,180 crores ఇస్ టు బి స్పెంట్ ఇన్ ద నెక్స్ట్ 5 years ఓన్లీ టు స్ట్రెంగ్థన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు గెట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ పాండమిక్స్ విచ్ క్యాన్ కమ్ అట్ ఎనీ టైమ్ ఎనీ గివెన్ టైమ్.
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
1: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
0: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు, చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని అన్నపూర్ణాదేవి పేర్కొంటూ,
4: సుపోషిత్ బచ్పన్, స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హీ వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के अनुरूप 9 सितंबर 2026 से 9वें राष्ट्रीय पोषण माह का शुभारंभ हो रहा है. हर वर्ष यह आयोजन हमें प्रेरित करता है कि हम पोषण के प्रति निरंतर जागरूक रहें और इसे अपनी नियमित दिनचर्या का हिस्सा बनाएं. इस वर्ष पोषण माह का हमारा संकल्प है, हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन, ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा.
1: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3,000 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ది చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక

0: సాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
2: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: స్వచ్ఛతా హి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హి సేవ ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. మన పాటల పల్లకిలో మాస్ అంటే రచ్చ. రామ్ చరణ్ ఎనర్జీకి, మణిశర్మ మాస్ బీట్లకు కలిసి వచ్చిన సినిమా రచ్చ మూవీ. సంపత్ నంది దర్శకత్వంలో, రామ్ చరణ్ తమన్నా కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్లో పాట నాకొకటి పాట వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు రచ్చ మూవీ నుంచి. కుమార్ చంద్రిక, రామ్ చరణ్, దిలీప్ బుచ్చిరాజుపలం రెడ్డి విధి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక పాటని ప్లే చేయండి అని అంటూ మనకి రిక్వెస్ట్లు అయితే పంపిస్తున్నారు. సో ఎనీ సాంగ్ నా కోసం ప్లే చేయండి అంటూ హితేంద్ర దాస్ గారు అస్సాం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే బిలాయ్ ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తమ్ సింగ్ జంగేల్, మురాస్, అనిల్ కుమార్, అజిత్ కుమార్, ఆయుష్ జంగేల్ అండ్ నందిని వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక పాట మాకోసం ప్లే చేయండి అని. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మీ అందరి కోసం నేనైతే ఈ వాన పాట ప్లే చేస్తున్నాను. ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ పాటలు పల్లకిని వింటూ ఎంజాయ్ చేయండి.

0: ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అయితే బలగం మూవీ నుంచి ఒక మంచి పాట వేయండి అంటూ మనకి కొండలరావు గారు సయానా హెచ్బి కాలనీ విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. హాయ్ని నమస్తే, మీకోసం అలాగే లిజనర్స్ అందరి కోసం కూడా పాట ప్లే చేస్తాను. ఎస్, మరి బలగం మూవీ తెలుసు కదా, ఊరు అంటే మట్టి వాసన, ఆ పరిమళం, మనుషుల మధ్య అనుబంధాలు అండ్ తెలంగాణ రిలేటెడ్. సో తనదైన శనిలో వినిపించే ఒక జానపద గీతం ఊరు పల్లెటూరు పాట. కాసెల్ల శ్యామ్ సంగీతం సాహిత్యం అందిస్తే భీమ్ సిసిరియో సంగీతం అందించారు. మంగ్లీ అండ్ రామ్ మిర్యాల గానంతో అలరించిన ఈ పాటను ఇప్పుడైతే మన పాటల పల్లెకిలో వినిపిస్తా. అండ్ అంతకన్నా ముందు ఏదైనా పాట మాకోసం ప్లే చేయండి అంటూ నల్గొండ జిల్లా చంద్రంపేట నుంచి వెంకటాచారి, దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ్ దాస్, కృపాచారి, అనిత, సాయి, సాయి వర్షిత్, సాయి రిగ్విత్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మాకోసం ఏదైనా ఒక పాటను ప్లే చేయండి అంటూ చౌటప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భర్తుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ వీరంతా రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి కోసం కూడా బలగం చిత్రం నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేయండి.
1: ఇంకా వింటున్నారు, ఇక పొద్దు పొద్దు

10:25 అవుతుంది ఈ టైంలో. లాస్ట్గా జై చిరంజీవ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ పాటని మునగపాక నుంచి నాగేశ్వరరావు గారు, మంగరత్న గారు, నిర్మల, కార్తీక్, శిరీష, నిరీష రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరి కోసం ఈ పాట అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఈ పాట తర్వాత ఆప్కి మన్ పసంద్ ప్రోగ్రామ్ అయితే రెడీగా ఉంది లైవ్లో.

0: ఎప్పుడైనా సూదులు సిరంజిలు ఒకరితో మరొకరు పంచుకోవటం మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: ఆకాశవాణి కే మన్ పసంద్ కార్యక్రమ్ ఆప్కీ మన్ పసంద్ మే ఆప్కా బహుత్ బహుత్ స్వాగత్ హై. ఆజ్ ఫిర్ మే ఆప్కీ దో శిఖా ఇస్ సఫర్ మే ఆప్కే సాథ్ హూం. ఆనే వాలే కుచ్ పలో తక్ హమ్ మిల్కర్ కుచ్ ఖూబ్సూరత్ గీతో కా ఆనంద్ లెంగే. తో ఆయియే ఇస్ సఫర్ కీ శురూఆత్ కర్తే హై. మే ఆప్కో కుచ్ గానో కీ లిస్ట్ బతానే జా రహీ హూం. ఆప్ ఇన్ గానో మే సే అప్నీ ఫర్మాయిషే భేజ్ సక్తే హై. సాంగ్ నంబర్, ఆప్కా నామ్, ఏరియా. आप हमें AIR के WhatsApp नंबर 6304767436 में मैसेज कर सकते हैं. तो आइए शुरू करते हैं गीतों का ये सुहाना सफर. सॉन्ग लिस्ट कुछ इस प्रकार है. कुछ ना कहो 1942 ए लव स्टोरी से, तेरे नाम मूवी से, फना फना मूवी से, तुम बिन मूवी से और पंछी नदिया पवन रिफ्यूजी से. तो आइए शुरू करते हैं गानों का ये सिलसिला.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాలు పోస్ట్ బాక్స్ నెంబర్ 111 ప్రోగ్రాం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ठीक है ना।
1: जानकारी के लिए धन्यवाद अंकित। वित्त मंत्री निर्मला सीतारामन ने आज नई दिल्ली में ईरान के वित्त मंत्री सैयद अली मदनी जादेह से मुलाकात की। श्रीमती सीतारामन ने ब्रिक्स शिखर सम्मेलन में ईरान की भागीदारी और फाइनेंस ट्रैक की चर्चाओं में सकारात्मक योगदान के लिए आभार व्यक्त किया। गृहमंत्री अमित शाह ने आज स्वतंत्रता सेनानी जतेंद्र नाथ दास की पुण्यतिथि पर उन्हें श्रद्धांजलि अर्पित की है। श्री शाह ने कहा है कि जतेंद्र नाथ दास ने छोटी उम्र में ही ब्रिटिश शासन के खिलाफ संघर्ष का रास्ता चुना था और जेल की यातना भी उनके हौसले को नहीं डिगा सकी। मौसम विभाग ने आज गुजरात में मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। मध्य प्रदेश, सौराष्ट्र और कच्छ में भी तेज बारिश का अनुमान है। तटीय आंध्र प्रदेश, राजस्थान, हरियाणा, पंजाब, चंडीगढ़, उत्तराखंड, पश्चिम बंगाल, सिक्किम और पूर्वोत्तर में भी आज तेज बारिश हो सकती है। दिल्ली में भी अगले तीन दिन के दौरान बारिश के आसार हैं। दुबई में एशिया कप महिला टी20 क्रिकेट के फाइनल में भारत का मुकाबला वर्तमान चैंपियन श्रीलंका से आज रात 8 बजे होगा। सेमीफाइनल में भारत ने बांग्लादेश को और श्रीलंका ने पाकिस्तान को हराया था। भारत और अफगानिस्तान के बीच पहला टी20 क्रिकेट मैच आज शाम 7 बजे से दिल्ली के अरुण जेटली स्टेडियम में खेला जाएगा। भारतीय टीम में विकेटकीपर बल्लेबाज संजू सैमसन और अरुण चक्रवर्ती की वापसी हुई है। वैभव सूर्यवंशी भी टीम में शामिल हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय अभिषेक मुखोपाध्याय। Prime Minister Narendra Modi today said pandemics, climate disasters and supply chain disruption have demonstrated that in today's interconnected world, no crisis remains confined to a single region. Addressing the open session of BRICS summit at Bharat Mandapam in New Delhi, Mr. Modi said BRICS nations have therefore placed special emphasis on enhancing resilience among the grouping. In the session on resilience, innovation, cooperation and sustainability, Mr. Modi also emphasized on timely identification of challenges, preparation for them and taking immediate action. He said that a consensus has been reached on a BRICS integrated early warning system for the prevention of and response to infectious diseases. He added that early warning data integration guidelines have been formulated for disaster management.
3: Aaj ke interconnected world mein koi bhi sankat एक क्षेत्र तक सीमित नहीं रहता, इसलिए हमने ब्रिक्स समूह में रिजिलियंस बढ़ाने पर विशेष बल दिया है। चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है। इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है। डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है।
2: Prime Minister Modi cautioned that weaponization of technology and critical minerals can become a hurdle for progress. He said BRICS nations have stressed on inclusivity in adoption of technology.
3: टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है, इसलिए हमने टेक्नोलॉजी के एडॉप्शन में इंक्लूसिविटी पर बल दिया है।
2: Mr. Modi said they have set up a BRICS Digital Center of Excellence for smart grids and energy storage, which will help make clean energy systems more reliable, efficient and accessible. Prime Minister said that the benefits of solutions developed within BRICS should be made adaptable and accessible to meet the needs of the Global South. Mr. Modi further stated that the BRICS Logistics Supply Chain Cooperation Framework will help make supply chains more reliable and resilient. Under the umbrella of innovation, the BRICS Incubator Network will connect startups and incubators. After the conclusion of the session, Prime Minister Narendra Modi will hold bilateral meetings with President of Kazakhstan, Kasym-Jomart Tokayev, President of the Philippines, Ferdinand R. Marcos Jr., President of Egypt, Abdel Fattah al-Sisi, President of South Africa, Cyril Ramaphosa, and President of Burundi, Evariste Ndayishimiye. He will also hold meetings with Vice President of Nigeria, Kashim Shettima, and Vice President of Uganda, Jessica Alupo. The World Health Organization, WHO, has praised the New Delhi Declaration adopted by the BRICS nations during the BRICS Summit 2026. In a social media post, the Director General of the World Health Organization, Tedros Adhanom Ghebreyesus, appreciated the commitment to universal health coverage, resilient health systems, successful conclusion of negotiations on the Pathogen Access and Benefit Sharing Annex to the Pandemic Agreement. The three-day Dryland Congress 2026 concluded in New Delhi with a call for greater South-South and triangular cooperation to accelerate solutions for dryland agriculture. The Minister of Agriculture and Farmers Welfare said that the event culminated with the adoption of the Delhi Declaration of Drylands 3D. The declaration set out a shared agenda for transforming dryland agriculture through collaboration, knowledge exchange, innovation and collective action across the Global South. India Meteorological Department has issued a red alert for Gujarat today, warning of extremely heavy rainfall across several parts of the state, particularly in South Gujarat. This fresh monsoon spell has already battered the state over the last 24 hours, with 193 talukas recording rain. The highest rainfall was reported in the Ukai region of Tapi district, which was inundated with over 11 inches of rain by 6 a.m. today. Meanwhile, IMD has forecast heavy to very heavy rainfall conditions over Madhya Pradesh, West Madhya Pradesh, Saurashtra and Kutch during the day. In men's cricket, India will begin the three-match 2020 international series against Afghanistan today at the Arun Jaitley Stadium in Delhi. The first match will start at 7 p.m. Indian time. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మధుమంజరి కార్యక్రమం అయితే రెడీగా ఉంది. మరి మంచి మంచి పాటలు ప్లే చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా. మరి మధుమంజరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు కొంచెం బ్రేక్ తీసుకుందాం.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మధ్యమంజరి కార్యక్రమంలో ఫస్ట్ గా శ్రీమణి రచనలో సిద్ధి శ్రీరామ్ పాడిన గీతా గోవిందం చిత్రం నుంచి పాట వింటారు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రేమ్ సాగరిక. ఆయన హలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు రైట్ నౌ. నెక్స్ట్ నేనైతే ప్లే చేస్తున్నాను 118 మూవీ నుంచి సాంగ్. సో ఈ సాంగ్ లిరిక్స్ రామాంజనేయులు అండ్ కృష్ణ చైతన్య అందిస్తే యాజ్ ఇన్ నిజీర్ హేమచంద్ర పాడారు. ఇప్పుడు ఆ పాట మన ప్రోగ్రాంలో

వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రోగ్రామ్ మధుమంజరిలో లాస్ట్గా త్రీ మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రూప్ కుమార్ రాథోడ్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాట. ఈ పాటతో మన ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేద్దాం.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యత మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ, పూరక హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కీ ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై.

0: పాలిటిక్స్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
1: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిమ్ జోమాట్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, పాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్ సంప్రదాయ వైద్యం అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

భక్తి సంగీతం శ్రీ ఎంఎస్వి సిఎన్ఎస్ జ్వాలా ప్రసాద్ గారు పాడిన భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్ సహకారం, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగ సహకారం అందించారు. ముందుగా వినండి శరణు సిద్ధి వినాయక సౌరాష్ట్ర రాగం మిశ్ర చాపుతాళం శ్రీ పురంధరదాసు కీర్తన.

భక్తి సంగీతంలో తదుపరి ఓ రామ నీ నామమేమి రుచిరా. పూర్వి కళ్యాణి రాగం ఆదితాళం శ్రీ భద్రాద్రి రామదాసు కీర్తన.

భక్తి సంగీతంలో చివరిగా జానకి రమణ దశరథ నందన కాపిరాగం ఆదితాళం శ్రీమన్ వాన మామలై జియర్ స్వామి రచనా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శ్రీ ఎంఎస్వి సిఎన్ఎస్ జ్వాలా ప్రసాద్ గారు పాడిన భక్తి గీతాలు విన్నారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్ సాకారం, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగ సాకారం అందించారు.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. రైట్ నౌ 12:57 అవుతుంది. ఎస్, మరి మధురమైన మ్యాజిక్ చేసే పాటలు అయితే ఇప్పుడు మీ అందరి కోసం రెడీగా ఉన్నాయి. ముందుగా చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ కృష్ణన్, సుజాత పాడిన పాట వింటారు.

సో చక్కటి వాతావరణంలో ఒక మంచి పాట మీ అందరికోసం వేస్తున్నాను. వర్షం మనసుకి హాయినిచ్చే ప్రకృతి అందం మాత్రమే కాదు, ప్రేమలో పడిన మనసులకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించే అనుభూతి కూడా. సో వర్షం వల్ల అంటే ప్రేమ విత్తనాలు కూడా వేయచ్చు అని చెప్పడానికి ఒక మంచి మూవీ ఏది అని అంటే మాత్రం అది వర్షం మూవీ అనే చెప్పచ్చు. ప్రేమ కథకు అందమైన నేపథ్యంగా మలిచిన చిత్రం, ప్రభాష్ త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో యాడింగ్ అనే చెప్పచ్చు. అండ్ ప్రభాస్ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ మూవీ నుంచి ఒక మధుర గీతం మీ అందరి కోసం నేనైతే ప్లే చేస్తున్నాను. కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాము.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఆయుధాలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికి పంచు. నెక్స్ట్ నేను ప్లే చేస్తున్న పాట ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అనమాట. సో బాలు మహేంద్ర డైరెక్షన్లో వచ్చింది, భానుచందర్ అండ్ అర్చన కాంబినేషన్లో వచ్చింది అంటే మీకు ఆల్మోస్ట్ అర్థమైంటుంది. ఎస్ మరి ఆకాశం ఏనాటిదో అంటూ ఎస్ జానకి గారి వాయిస్లో మీరు ఎంజాయ్ చేయండి.

నిరీక్షణ మూవీ నుంచి సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మరో లవ్ సాంగ్ అయితే మీ అందరికోసం రాబోతుంది, ఆనంద్ దేవరకొండ అండ్ అలాగే వైష్ణవి చైతన్య కాంబినేషన్లో శ్రీరామ్ చంద్ర పాడిన పాట బేబీ చిత్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఔర్ తురంత్ కార్యవాహీ కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టువస్తాలను సమర్పిస్తారని వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022 ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల 15వ ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
2: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు భారీ వర్షాలు

0: ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. 1, 2, 3.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు మీరు మహిళావాణి కార్యక్రమం వింటారు. ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో శ్రీమతి డి నాగజ్యోతి గారిచే స్వీయ కవితలు.

కవితా శీర్షిక పునరుజ్జీవం. నది చెప్పే ఊసులు వినాలని, చెట్టునోసారి పలకరించాలని ఇప్పుడెవరికి ఉంది? స్వచ్ఛంగా నవ్వే ఉదయాలు ఆకాశహార్మ్యాల చాటున ఉరేసుకుంటున్నాయి. పచ్చటి నీడల్ని ప్రసవించే చెట్లు వేరుబిడ్డల్ని దాచే మట్టి ఇల్లు లేక కొమ్మపిట్టలు ఎగిరిపోయి దుఃఖపు ఆకులు రాలుస్తున్నాయి. రైతు రాసే పంట కావ్యం ప్లాస్టిక్ చెదపురుగులు తిని అజీర్తి వాక్యాలతో పొలంగట్టుపై పొర్లాడుతున్నది. నదిపాడే సస్యశ్యామల గీతం వ్యర్థ రసాయన గమకాలు కలిసి గొంతు పూడుకుపోయి విలపిస్తున్నది. పొగగొట్టాలు సృష్టించే క్యుములో నింబస్ మేఘాలు అతివృష్టినో అనావృష్టినో వర్షిస్తూ నేలకు పరీక్షల శిక్షను విధిస్తున్నాయి. అడవి ఆదమర్చి నిద్రపోయి ఎన్నేళ్లు గడిచిందో, పదే పదే ఉలుకులికి పడుతూ తలలు తెగిన పిల్లల్ని ఒడిలో పెట్టుకుని భీతావిహల్వై రోదిస్తున్నది. ఎక్కడ చూసినా అగ్నిపర్వతాలు నోళ్లు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. సంద్రాన్ని ఊరిపైకి విసిరేసే సునామీలు కాచుకు కూర్చున్నాయి. నాగరిక గొడ్డళ్ళు రెండు కాళ్లతో నడుస్తుంటే పాదం మోపేందుకు పచ్చదనానికి ధైర్యం సరిపోవడం లేదు. కురిసే ఆమ్లవర్షాలను ఆపే గొడిగేది కనబడక నేలమ్మ గుండెలు బాదుకుంటుంది. పాటైనా పంటైనా నీరైనా నిప్పైనా తన కోసమని మరిచిన ఆధునికత ఆక్రమించడాన్నే ప్రేమిస్తే ఆగ్రహించడమే ప్రకృతికి మిగిలిన చివరి స్పందన. పడగొట్టడమే ప్రగతైతే నిలబడ్డ ప్రతి చెట్టుకు శ్వాసల్ని నిర్బంధించడమే ఆఖరి కర్తవ్యం. గుండెల్ని తొలుచుకుపోతుంటే పుడమి లోపల మిగిలేది కంపనాలే. సృష్టిని దహించే నిషేధుల సంఖ్య పెరిగినప్పుడు క్షమను వీడడం ఒకటే సహించే ఉదయాలు రాసే వీలునామా. హృదయావరణంలో చిటికెడు ఆకుపచ్చదనం పూసుకుంటే చాలదు పర్యావరణం పక్కున నవ్వడానికి. సమాధి కాబోయే మన రేపటిని పొత్తిళ్లల్లో తీసుకోవడానికి. అమ్మను మరీ కలుషితం చేసుకుపోతుంటే గతకాలం ఒక్కటే క్యాలెండర్పై మిగులుతుంది. ప్రపంచపటం నుండి దేశాలను మాయం చేసే కాలుష్య కారకాల్ని మెదళ్లలో నుండి తీసేస్తే చిగిర్చే మొదళ్లుగా పునర్జన్మించడం మరీ అంత కష్టమేం కాదు. మరో కవితా శీర్షిక మార్చురీ బాయ్. అతనికి ప్రాణం వాసన తెలుసు. గడ్డకట్టిన కలల కబుర్లు వినే ఒంటరి స్నేహితుడతడు. నగ్నంగా నిద్రపోయే చెట్లకు తోటమాలి. రాలిపడ్డ ఆకాశాలు సేదదీరేందుకు ఆరడుగుల నేలను అద్దెకిస్తూ ఉంటాడు. పేరు తెలియని రాత్రుళ్లకు వెన్నెల దుప్పటి కప్పి ఉదయాల కోసం ఎదురుచూస్తుంటాడు. హఠాత్తుగా చెప్పకుండా వచ్చేసిన ఛిద్రమైన వసంతాలకు గదిలో చోటిచ్చి మానని గాయాలను గాఢంగా చల్లబరుస్తాడు. ముక్కలుగా కోయబడి గట్టి దారాలతో కుట్టబడ్డ తోలుసంచిని భద్రంగా దాస్తాడు. సంచిలోంచి ఎగిరెళ్ళిపోయిన పావురం ఏ మధ్యాకాశంలో చిక్కుకుందో తెలియక తరచూ నిట్టూర్పుగా మారుతాడు. అప్పుడప్పుడు తన గేటు దాటిన వెలుగు కోల్పోయిన నక్షత్రాలు భస్మంగా మారడం చూసి విరక్తిగా నవ్వుకుంటాడు. తలుపు తీసి వేసేలోపు దూసుకొచ్చే శీతగాలుల్ని ఆపలేక ఆ గుమ్మం ముందే ఘనీభవించని శిలై గదిలోపలి మౌనానికి జతగా నిర్వేదపు పీటపై కూర్చుని మండే గుండెల్ని తెల్లని దుస్తుల మాటున దాస్తూ తెల్లవారిపోయిన బతుకులకు నిర్లిప్తపు కాపలా కాస్తుంటాడు. అతనికి ప్రాణం పోయే వాసన తెలుసు. మరో కవితా శీర్షిక నేను కవిత్వం. రాత్రులన్నీ పోగుబడి దుఃఖాన్ని హెచ్చవేస్తున్నప్పుడు కుందేలు పిల్లై తలదాచుకునేందుకో చందమామ దొరికింది.
నీడల్ని కొలవడం ఆపి వెన్నెలలను కౌగలించుకోవడం మొదలుపెట్టాకే క్యాలెండర్లో పుట్టినరోజులు నవ్వసాగాయి. ఒంటరి చితిలో దహనమయ్యే స్వప్నాల బూడిదలో అక్షరాలు దిద్దమని పుటల్లో మొలకెత్తిన పచ్చదనం ఆదేశించింది. నిద్రను హత్య చేసిన చీకట్లను నిందించడం మాని తెరిచిన కిటికీ గుండా కలల పావురాలను ఎగరేశాకే గుండె తీగలపై ఆరేసిన భావాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎప్పుడో గాని మాటగా మారని నా మౌనాలను దోసిటపట్టి నన్నో నిరంతర ప్రవాహవాక్యంగా మార్చాకగాని తాను విశ్రమించలేదు. ఇప్పుడు రోజుకో కవితాపుష్పం ఎదలోయలో విరియకపోయినా, కంటి కొసల్లో వెలుగురేఖై మెరియకపోయినా, అమ్మచెంతలేని ఒంటరితనం గుండెను గుచ్చుతుంది. నాన్న పిలుపులేని శూన్యత్వం మనస్సుని నొక్కిపెడుతుంది. కవిత్వపు శ్వాస సోకని క్షణం నన్ను నేను ఎక్కడో అసంపూర్ణంగా పారేసుకుంటున్నట్టు ఉంటుంది. ఓ అసంపూర్తి కావ్యమై ఉరికొయ్యకు వేళ్లాడినట్టు ఉంటుంది. ఒకప్పుడు ఖాళీ కాగితం నేను, నన్ను పచ్చని సంతకంగా మార్చిన పాళీతను. ఇంకో కవితా శీర్షిక, అనాది ప్రేమికుడు. అతడికి ఆకలితో అనాది పరిచయం. ఖాళీ పేగులు రాసే కవితలతో అంతులేని అనుబంధం. చీకట్లను దున్ని వెలుగుల్ని పండించడం అతనికి మట్టితో పెట్టిన విద్య. లోకమంత విస్తరి కుట్టాలని వేళ్లను బొబ్బలెక్కిస్తాడు. ప్రపంచమంతా పచ్చగా చేయాలని కాళ్లను వేర్లను చేసి బురదలో మొలిచే చెట్టవుతాడు. పొలంగట్లను దీపావళి చేసి అప్పుల అమావాస్యను తను మిగుల్చుకుంటాడు. దిగుడు బావిలో నీటిని పైరు పిల్లల నోటికందించి దాహం తీరని ధరల చినుకులతో గొంతు తడుపుకుంటుంటాడు. ఎందరికో కథావస్తువు తనైనా, తన కన్నీటి కథలన్నీ ఒంటరి పొలంలో విత్తుల్లా చల్లుతాడు. తన కష్టాన్ని తనే నూర్చుకుని రోట్లో నలిగే వడ్లగింజవుతాడు. అన్ని ఋతువులు అతనికి శ్రమలనే కానుకిస్తాయి. సంక్రాంతి కోసం మాత్రం అతడు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు. అందరి నోట్లో అన్నమవడమే అతనికి సంక్రాంతి. మరో కవితా శీర్షిక, ఏం పోతుంది చెప్పు. ఉదయాన్నే వెళుతూ వెళుతూ గుమ్మానికో ఇష్టపు చూపుని తగిలించిపోతే రాత్రి విరిగిన స్వప్నాలన్నీ పెరట్లో పారేసి చెంపల్లో నునుసిగ్గుల ముగ్గు వేసుకుని ఇల్లంతా నవ్వై తిరగదు. సాయంత్రానికి కొన్ని పూలను అరచేతిలో పూయించి నెలవంకను పెదవులపై అతికిస్తే ఆమె చెమట చుక్కలన్నీ పాలపుంతలై మెరియవు. చివర్నో తొలిముద్దలోనో చిన్ని ప్రశంసను వదిలేస్తే కంచంలో మరిన్ని హృదయస్పందనలు వడ్డించదు. వీధి వెంట వెళుతుంటే చైత్రంగానో వెన్నెలలానో గుర్తొచ్చిందని ప్యాకెట్లో 6 గజాల ఇంద్రధనస్సును చుట్టి తెస్తే వెర్రి ఆనందాల ఆకాశమైపోదు. ఇంటిలోపలి తోటలో తిరిగే పూల పరిమళం తనదేదనని వాకిలికి చెప్పినప్పుడల్లా మరింతగా విచ్చుకునే సౌగంధికమైపోదు. పక్కనే చోటిచ్చి కొన్ని ఆలోచనల్ని దోసిట్లో పోస్తే ఓ కొత్త కలై చీకటిని వెలిగించదు. నీకేమివ్వాలో తనకు తెలుసు, తనకేం కావాలో ఇస్తే ఏం పోతుంది చెప్పు. మహా అయితే నీ పేరు ముందు చేరి ప్రేమగా ధ్వనిస్తుంది అంతేగా. మరో కవితా శీర్షిక, ఓ దీపం కథ. దీపంలా నవ్వే అమ్మంటే భలే ఇష్టం. నాన్న ఉస్సూరంటూ ఒట్టి చేతుల్లో చీకటిని చుట్టి తెచ్చినా అమ్మకు వెన్నెలై సేదదీర్చడమే తెలుసు. మా మట్టి ఇంటిని ప్రమిదను చేయడం, వర్ణాల ముగ్గులు దిద్ది మా పేదరికాన్ని దాయడం అమ్మ గాజుల చేతికి మహాసులువు. కష్టాల రాళ్లను రాపాడించి
వెలుగు పుట్టించటం బహుశా పుట్టింటి నుండి నేర్చుకుంది అనుకుంటా. నాలుగు రాళ్లు వెనకేయలేని తాతయ్యను కష్టపెట్టలేక కాయకష్టం చేసే నాన్నను వరించింది. నాన్న శ్రమను నాణేలు చేసి అమ్మ దోసిట్లో పోయేగానే అమ్మ నక్షత్రాలు పోగేసుకున్న పాలపుంతయ్యేది. అంతటి అల్పసంతోషి ఎక్కడా తారసపడదు. ఖాళీ బువ్వగిన్నెలో కృష్ణబిలమై దాక్కోవడం అమ్మకే చేతనవును. ఆకలి రాత్రుల్ని చంటి పిల్లల్ని చేసి నిద్రబుచ్చడం ఆమెకే చెల్లు. ఉదయానికి తారకై నట్టింట్లో ఎలా జనించేదో ఎప్పటికీ తెలియనిది. దీపంలా నవ్వడం అంటే అమ్మకు చాలా ఇష్టం. పల్లె ముంగిట్లో చదువుల దీపావళిగా మారిన మేమంటే అమ్మకు మరీ ఇష్టం. దీపానికి మరో దీపాన్ని వెలిగించడమే నిత్యకృత్యం. ఆ వెలుగుల్లో పండుగ చేసుకోవడం నీడల వారసత్వం.

0: राज्य के कई दक्षिणी जिलों में मूसलाधार बारिश का रेड अलर्ट जारी। और दुबई में एशिया कप महिला टी20 क्रिकेट के फाइनल में आज रात भारत का मुकाबला वर्तमान चैंपियन श्रीलंका से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు మీరు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణం కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 2 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్టేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీ సెల్సియస్. విశాఖపట్నం పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీ సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు లేదా వర్షం పడే అవకాశం ఉంది. మీరింతవరకు వాతావరణ సమాచారం వింటారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు మీరు బాలభారతి పిల్లల కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శృతిరంజని విద్యార్థుల కదంబ కార్యక్రమం వింటారు, శ్రీమతి అరటికల్ల నాగన్ మల్లేశ్వరి గారిచే.

శ్రోతలందరికీ మా నమస్కారములు. ఈరోజు బాలభారతి కదంబ కార్యక్రమంలో మిమ్మల్నందరినీ ఆహ్లాదపరచడానికి శృతిరంజని మ్యూజిక్ స్కూల్ నుండి నేను చైత్ర మరియు నా స్నేహితులతో మీ ముందుకి వస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారుల పేర్లు సాన్విక, పల్లవి, చైత్ర, తన్య, నిహాల్, మోన్విత, వేదితలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని గణపతి భజన్తో ప్రారంభిద్దాం.

0: వినాయక చవితి అనగా మన కళ్ల ముందు కనపడేవి వీధి వీధికి వినాయకుని పందిళ్ళు, మట్టి విగ్రహము, ఉండ్రాళ్ళు, పళ్ళు, కాయలు. ఇలాంటి పండుగ మనిషికి, ప్రకృతికి చాటి చెప్పే అద్భుత పండుగగా కూడా మనం తెలుసుకోవాలి. ఈ వినాయక చవితి కథ చెప్పడానికి పల్లవి మన ముందుకి వస్తున్నది.
1: పిల్లలు మాతృదేవో భవ, పితృదేవో భవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులను పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంత ఫలితం కలుగుతుందో వివరిస్తాను. శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకుంటాం. అప్పుడు వినాయకుడి వ్రత కథ వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వారికి గణాధిపత్యం ఇస్తానని పరమశివుడు ప్రకటించగా, వెంటనే కుమారస్వామి నమలి వాహనంపై భూమండల ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. వినాయకుడు పెద్ద బొజ్జగలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరిస్థితుల్లో ఎలా నెగ్గాల అని ఆలోచిస్తూ కూర్చున్నారు. తల్లిదండ్రులను దైవంగా భావించి 3 సార్లు ప్రదక్షిణలు చేసి ముగించి నమస్కారం పెట్టగా, అప్పుడే వచ్చిన కుమారస్వామి తన ఓటమిని అంగీకరించి గణాధిపత్యం వినాయకుడికే దక్కుతుంది. చూసారా పిల్లలు, వినాయకుడి కథలో మీకేమర్థమయ్యింది? తల్లిదండ్రులకు మించిన దైవం లేదు.
0: అలాంటి వినాయకుణ్ణి పూర్వీకుల నుండి మట్టితో తయారు చేసి 9 రోజుల పాటు పూజలు చేస్తూ ఆఖరి రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. 21 రకాల పత్రి పువ్వులు సమర్పిస్తారు. అందరికీ సంతోష ప్రదాయకమైన పూజలు జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, పర్యావరణ కాలుష్యం కాకుండా సహజ సిద్ధమైన అలంకరణ, సంగీత వాయిద్యాలు, సంస్కృతి సంప్రదాయాలతో పవిత్రంగా పూజించి ముగించుకుంటామనే సంకల్పంతో కొనసాగుదాం. జై గణపతి, జై జయ గణపతి, పర్యావరణ రహిత గణపతి బప్ప మోరియా. తదుపరి వేదిత శక్తి సహిత గణపతి అనే నొట్టు స్వరం కీబోర్డు మీద వాయిస్తున్నది.

0: భక్తి గీతం విన్నారు కదా తన్య, ఇంత బాగా పాడుతున్నావు కదా, నీ సంగీతం నేర్చుకోవడం వలన కలిగే ప్రయోజనాలు మరియు నీ అనుభవం మాకు వివరిస్తావా?
1: తప్పకుండా చెప్తాను. సంగీతం అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అది మనస్సును శరీరాన్ని ఉత్తేజపరిచే ఒక అద్భుతమైన సాధనం. సంగీతం నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సంగీతం నేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంగీతం వలన పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. రాగాలను, తాళాలను గుర్తుంచుకొని పాడడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిత్య జీవితంలో ఉండే ఒత్తిడి, ఆందోళన దూరం చేసి మనసుకు ప్రశాంతతను ఇవ్వడంలో సంగీతం ఒక ఔషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు సంగీతం నేర్చుకోవడం వల్ల వారి చదువులో కూడా మెరుగైన ఫలితాలు సాధించగలరు. చివరిగా, సంగీతం మనకు క్రమశిక్షణను, ఓర్పును నేర్పుతుంది.
0: ప్రయోజనాలు విన్నారు కదా, తదుపరి చిన్నారి మోన్వి కొన్ని పద్యాలు వినిపిస్తుంది.

0: తెలుగుకొండ ఎల నుప్పులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్సా. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత సుగుణ జాల తెలుగు బాల. చదువు రాని వాణి జనులు మెచ్చరు సుమ్ము, చదువు నేర్చువాణి జగము మెచ్చు, దేశ కాలగతులు తెలియగవచ్చును తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ.
1: పద్యాలు విన్నారు కదా, తదుపరి చిన్నారి సాన్విక ఒక అన్నమాచారి కీర్తన వినిపిస్తున్నది.
0: చెత్త

చలములలుకకు చాంగుబెళ పలుకుల సొలపుల పతితో కసరడి చలములలుకకు చాంగుబెళ చక్కని తల్లికి చాంగుబెళ తన చక్కెర మోవికి చాంగుబెళ చక్కని తల్లికి చాంగుబెళ తన చక్కెర మోవికి చాంగుబెళ చక్కని తల్లి.

పు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబెల వీందే వెంకట విభుప నచిన తన సంధి దండలకు చాంగుబెల వీందే వెంకట విభుప నచిన తన సంధి దండలకు చాంగుబెల చక్కని తల్లికి చాంగుబెల తన చక్కెర మోవికి చాంగుబెల కని తల్లికి చాంగుబెల తన చక్కెర మోవికి చాంగుబెల.

0: అన్నమాచారి కీర్తన విన్నారు కదా. తదుపరి మనకు పొడుపు కథలు చెప్పడానికి మన ముందుకు నిహాల్ మరియు సాన్విక వస్తున్నారు.
1: అన్నదమ్ములు ఏడుగురు, ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. వారు కలిస్తే అమృత గానం. వారు ఎవరు?
2: సప్తస్వరాలు.
1: రంధ్రాలు ఉంటాయి కానీ ఇల్లు కాదు. గాలి ఊదితే గానం చేస్తుంది. నేను ఎవరిని?
2: పిల్లన గ్రోవి.
1: రెక్కలు లేవు గాని ఎగురుతుంది, కళ్ళు లేవు కాని ఏడుస్తుంది. అది ఎవరు?
2: మేఘం.
1: నోరు లేదు గాని మాట్లాడుతుంది, చెవులు లేవు కాని వింటుంది. అది ఏమిటి?
2: ప్రతిధ్వని.
1: పొద్దున్న లేచి తలుపు తట్టి ఉత్సాహాన్ని తెస్తుంది, జీతం తీసుకోకుండా శుభ్రం చేస్తుంది. అది ఏమిటి?
2: సూర్యుడు.
1: ఎంత తుడిచినా తడిగానే ఉంటుంది. అది ఏమిటి?
2: నీరు.
0: పొడుపు కథలు విన్నారు కదా. తదుపరి నిహాల్ లింగాష్టకం మరియు కాలభైరవాష్టకం వైలిన్ మీద వినిపిస్తున్నాడు.

0: మరి కొద్దిసేపట్లో నాటకం వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: బాలానందం చిన్నారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 3 గంటలు. సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా గుండె జారింది నాటకం.

0: ఆకాశవాణి గుండె జారింది హాస్య నాటకం. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ప్రహ్లాదరావు శ్రీ కెఎస్ కుమార్, పార్వతి శ్రీమతి శిల్ప, సత్యం శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
1: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి, బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
2: ఆయనతో నీకు పనేంటి?
1: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి, కంపు. బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
2: నీ మొహం మండ. ముందు ఆ పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా? చండారంగా పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
1: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతల పాటో?
2: పీతల, పీతల పాటి.
1: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావునే కొంచెం పిలుస్తావు?
2: పిలవటం కుదరదయ్యా.
1: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
2: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కాయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
1: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
2: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అది ఇచ్చి తగలడు.
1: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు.
2: నువ్వే అన్నావు కదయ్యా, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
1: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంకులో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంకులో పడిపోయిందా?
3: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంకులో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
1: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
2: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సిందే. నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
1: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
2: టిప్పా నీ బొంద? అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
1: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
2: హగ్గు హగ్గిస్తా రావయ్యా, జన్మలో మర్చిపోలేవు.
1: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నేను పారిపోతున్నా.
2: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంకులో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
3: ఆగండి ఆగండి, ఆ కంపు చేతులతో అది
2: ముట్టుకోకండి. సరే పార్వతి, ముట్టుకోను. నువ్వే చూడు అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమారిన లెటర్.
3: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి,

0: తిరుగుతోంది.
1: పార్వతి, పార్వతి.
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
1: పార్వతి,
2: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
2: 55.
1: నా వయసు
2: 60.
1: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
2: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
1: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా. వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు. గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని తెస్తా.
2: చిచ్చి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
1: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా. మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి. మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటని ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళై ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
2: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి? మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం, అంతే. నువ్వేమంటావు?
2: అంతేలేండి. మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేదేది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాసు పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
2: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రారాదు?
2: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
2: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు. అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
2: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికొస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం, స్వకార్యం,
2: పెద్ద ఘనకార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
2: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థం అవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
2: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి. అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా. అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
2: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
2: చచ్చా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
0: అమ్మాయి పార్వతి, పార్వతి.
2: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
0: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే. అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచినీళ్ళు ఇవ్వు చాలు. లేకపోతే అర లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందలేయగలడు.
2: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
0: అమ్మా,
2: ఇదిగో మజ్జిగ తీసుకో.
0: అలాగే. అవును, వీడెక్కడా, గుడికి వెళ్ళాడు కదమ్మా.
2: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
0: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళు అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాడిని కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని, వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
2: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలు వచ్చి పెళ్లిళ్లు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటికెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
0: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవతో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా, వాళ్ళలో కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
2: మార్పా ఆయనలోనా?
0: అవును.
2: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
0: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను. పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
2: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
1: పార్వతి, పార్వతి.
2: అబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
1: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
2: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది. ఇదిగో.
1: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
2: శుభలేఖ?
1: ఏదో చిన్న కాగితం కూడా ఉందే. కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
2: ముందు చదవండి.
1: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్ వీడు చిట్టిబాబు, మీ పిన్ని కొడుకులేడు బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
2: అసలు విషయం ఏంటో చదవండి.
1: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్నా పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
2: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
1: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ నాది కక్కుర్తి బుద్ధని రాస్తాడా?
2: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
1: బావా, కక్కుర్తి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటా. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తన ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
2: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
1: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
2: మీరు ఎలాగంటే అలాగేనండి. మరి అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
1: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
2: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
1: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
2: కొంపు తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి, మనం వెళ్లాల్సింది నెల్లూరు.
1: తెలుసులేవోయ్, నువ్వేం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
2: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
1: డబ్బులా? ఎందుకు శుద్ధ దండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం. కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా, ఆలోచించు.
2: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
1: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలిన్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
2: బాగుంటుందంటారా?
1: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
2: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
1: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
2: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్రా అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తురాలేదు.
1: అదిగో మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
2: అర్థంగింది కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
1: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం.
2: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
1: ఏంటో

0: ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పరమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
0: నేను వెళ్ళను. వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్లేండి పోనిద్దురు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో నాలుగు మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలేమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేసి తెమ్మంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు. మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారెలు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారెలు ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు మళ్ళీ. ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
1: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే బెట్టు చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా. అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్లు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు. మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ల మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి, ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగును ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
0: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద పడమటి వీధికి వెళ్దాం.
0: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానరా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా, రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
0: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
0: ప్రవచనాలు వినడానికా?
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
0: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
1: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
0: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
1: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చావు? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
0: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికిరా.
0: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరే ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకేం నచ్చలేదురా.
0: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
0: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
0: నీకు తెలుసుగా, చెప్పు, వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
0: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చి పడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకింత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పదకి వెళ్దాం.
2: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్ లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. గాని చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
0: అనదా అను, అన్ని నువ్వే అనుస్తున్నావు.
2: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. చ మరీ ఇంత పిసినారుతనవా, నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం చేయాలి, కనీసం ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పిల్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
0: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియల్ లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
2: తెలుసు,
0: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్ళు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
2: ఓ తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలిన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు, ఎందుకు మర్చిపోతా?
0: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
2: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట.
0: అందుకే కదరా నేను ఇచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
2: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు నీకు దండం.
0: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం, నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
2: ఏంటి నీలాగానా? సరే సరే పద.
1: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
0: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
1: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి అదేనండి. అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
0: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
1: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
0: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
1: చేశారు.
0: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
1: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు, ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
0: ఎందుకు? చార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంతా హడావిడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే
1: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
0: అంతేలేదే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
1: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
0: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడిపేదో వాళ్ళని ఏడవని, నా ఏడిపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయక్కర్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు, మర్యాదలేం చేయక్కర్లా. గుర్తుపెట్టుకో, వస్తా.
1: అడగకూడదు కానీ, ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
0: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలుదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
1: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
0: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
1: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి, సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
0: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
1: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
0: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులేసి పడుకో, వస్తాను.
1: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే

0: నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంపతీసి ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా
1: ఎటు చూసినా ఉరుకులు పరుగులు, వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపెట్టలేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. వస్తున్నా అడుగు లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ నాన్న ప్లీజ్ ప్లీజ్ మోర్నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు. హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు, ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్లాగా లిఫ్ట్ ఇచ్చేవాళ్లాగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్లే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి, నువ్వేమి ఇస్తావులే లిఫ్ట్?
2: మాస్టర్ అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవడం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా దేవుళ్ళ వచ్చి నా పక్కన కారు ఆపవయ్యా.
2: ఉండండి డోర్ తీస్తాను.
1: టీ బాబు
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
2: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవునవును.
2: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
2: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కింద వేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
2: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
2: అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు, నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే గాని రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికావరా.
2: ఏంటి బాబాయ్ నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మండ. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుల్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుడిని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
2: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతడా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతడా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకొని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది. బడుద్దాయికి ఏమలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
2: థ్యాంక్స్ బాబాయ్, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
1: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
2: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ, మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
1: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
2: అలాగే బాబాయ్.
1: ఎంత చల్లగా హాయిగా ఉందో.
2: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
2: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
1: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
2: హలో, ఓ నెగిటివ్ సార్?
1: ఎందుకు
2: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
1: మళ్ళీ ఏంటి మాధవ్?
2: మీ వెయిట్ ఎంతో చెప్పరా.
1: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు గాని, మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
2: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
1: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను గాని నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
2: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
1: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి, నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
2: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంటు గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు, నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
1: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
2: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
1: ఓ నాయనో, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గానీ నన్ను వదలడా? ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే గాని నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
2: సారీ బాబాయ్, కారు ఆగదు, నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
1: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు, అసలే నాకు చాలా భయంగా ఉంది.
2: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు, ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం, ఇక ఫోన్ పెట్టేయండి.
1: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా, నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయి.
2: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు, ఏంటి చిన్నపిల్లల్లా కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
1: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒకటే కనపడుతున్నాయి, లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్ లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెరూన్ లాగా టప్పని పగిలిపోవచ్చు. కక్కుత్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
2: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
1: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపామంటే జన్మలో ఎవరిని

0: అడగను, వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు, నరమాంసాన్ని నాటుకోళ్ళని నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుళ్ళా కనిపించావు కదరా. ఎంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఎంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికీ మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడం ఏంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు, భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి, కక్కుర్తి పడి కారెక్కా. నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి, ఒక్క కిడ్నీతో బతకటం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీగాక మరేంటి, పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపు లాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. హైడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో.
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పో. నువ్వు
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతుంది సార్.
0: 200 తీసుకోవయ్యా, అర్జెంటుగా పోనీవు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: పి ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చల్లాయ్, పార్వతి, పార్వతి.
4: సత్యం అన్నయ్య, మీరా? రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువు వాణ్ణి.
4: ఆయన బయటికి వెళ్ళారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్ళారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తన ఒక్కరే వెళ్ళారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకొక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్య.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగానే పట్టలేదు కదా.
4: అయ్యో అవే మాట్లాడన్నయ్య, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసునుగుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
0: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
3: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు?
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
3: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడు కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆయన మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
0: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
4: ఏమండి?
0: ఏంటి పార్వతి?
4: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి, వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీడికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చెయ్యి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
4: అలాగే, నువ్వు రా అన్నయ్య.
3: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
4: నువ్వే అనేవాడివి కదన్నయ్య, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
3: అరే అదేంటమ్మా, అప్పటికే క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
4: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
3: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
1: టైం వచ్చింది కాబట్టి నేను వచ్చాను డాడీ.
3: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చా?
1: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఫంక్షన్ కు వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటా ఆంటీ?
3: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
1: ఆ అంకుల్ చాలా పిసినారు కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
4: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
1: అంతా అర్థమైందా? ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు?
4: రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నారు.
1: బస్సులోనా ఆటోలోనా?
4: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
1: ప్రాబ్లం నాకు అర్థమైందంటీ, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
3: ఒక నిమిషరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
1: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకులు కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
0: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
3: ఏంటి, నన్ను కూడానా?
0: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం. అన్నట్టు రిటర్న్ లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
3: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
0: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
3: మా సుపుత్రుడు కూడా.

0: నువ్వు మానవ సేవ మాధవ్ కదూ, కార్ డ్రైవింగ్.
1: అవునంకుల్, నేను మాధవ్. సత్యం కారు అబ్బాయిని మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను, ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు తెలుసు,
0: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నాను.
2: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
0: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
1: అంటే మీ జీవితంలో కూడా?
0: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించి వస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోస్ ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
1: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
1: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
2: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
0: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించామిట్రా.
0: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలిగొన్న వాళ్లకి ఇంత ముద్ద పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలు పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
1: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా. వస్తారా లిఫ్ట్ ఇస్తా?
0: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

0: మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయ.
2: మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

హ్యాపీ సండే గైస్. వారమంతా పరుగుల జీవితం, పని ఒత్తిళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఒక్కరోజే సండే. ఆనందంగా ఆహ్లాదంగా ఫ్యామిలీ అంతా కూర్చొని టీవీ చూడడము లేదా సినిమాకి వెళ్ళడము. మరి మన విశాఖపట్నంలో వారందరూ ఏం చేస్తారు? సముద్ర తీరం దగ్గర వాటి అందాలను చూస్తూ ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. మరి మీ ఎంజాయ్మెంట్కి ఇంకొంచెం ఫన్, ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సో ఈ కాఫీ టీ టైంలో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చేసింది మీ సరదాగా కాసేపు కార్యక్రమం. రేపందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, చిన్నపిల్లలనే కాదు పెద్ద చిన్న అందరికీ ఎంతో ఇష్టమైన పండగ అదేనండి వినాయకులు, వినాయక చవితి. విఘ్నాలను తొలగించే ఆ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు మనమంతా దేశం నలుమూలలా ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకునే వినాయక చవితి పండుగ రాని వచ్చింది. అపార్ట్మెంట్స్లో వీధి చివరన వేసే వినాయక పందిళ్ళు బా భలే ఉంటాయి కదా. ఎవరిళ్లల్లో వాళ్ళు పూజలు చేసుకుని అపార్ట్మెంట్ కింద ఉన్న వినాయకుడి దగ్గర, వీధి పందిళ్ళ దగ్గర అందరూ పూజ అటెండ్ అయ్యి గణపతి పూజని చక్కగా చేసుకొని ప్రసాదాలు పంచుకొని అందరూ ఆహ్లాదకరంగా జరుపుకునే ఈ పండుగ ఎంత బాగుంటుందో. వరలక్ష్మి వ్రతం జరుపుకునేది ఆడవాళ్ళు మాత్రమే, కానీ వినాయక చవితి అంటేనే ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని జరుపుకునే పండుగ కదా. మరి మీ ఇంట్లో ఆ ఆనందాల హరివిల్లు ఎలా ఉంటుంది? మీ ఇంట్లో మీ వినాయకుడిని ఎలా తయారు చేస్తున్నారు? ఆ డెకరేషన్స్ ఎలా చేస్తారు? మరి మీ పండుగని మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఇవన్నీ మాతో నేరుగా పంచుకోవడానికి మా నెంబర్ 0891272728 లేదా 0891272744కి కాల్ చేస్తూ ఉండండి. ఈ బ్యూటిఫుల్ పాట వింటూ, బ్యూటిఫుల్ అనకూడదు, వినాయకుడు పాట కాబట్టి పాటతో పాటు మనం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిద్దాం. జయ జయ శుభకర వినాయక అంటూ దేవుళ్ళ చిత్రం నుండి ఈ భక్తి పాట మీకోసం.

0: ఈ పాటతో ఈ ప్రోగ్రాంకి మంచి స్టార్ట్ ఇచ్చింది. సో మన కోసం కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. హలో,
1: నమస్తే అండి. బాగున్నారండి?
0: నమస్తే అండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి.
0: మీ పేరండి?
1: అసలపూడి సత్య రెడ్డి.
0: చెప్పండి రెడ్డి గారు, మీరు మీ వినాయక చవితి సంబరాలు ఎలా ఉన్నాయి మీ ఇంట్లో?
1: 14/9/2026 సోమవారం వినాయక చవితి శుభాకాంక్షలు మీకండి.
0: థ్యాంక్ యూ అండి, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఎలా జరుగుతున్నాయి మీ ఇంట్లో పండుగ పనులు?
1: మనకి తొలి పండుగ కదా మరి ఇది.
0: అవునవును.
1: వాళ్ళ ఇంటికి తోరణాలు, బత్తాయి పూలు అని పెట్టుకుని మట్టి గ్రహం కొంటాం అంటే.
0: అవునా? ఓకే ఓకే
1: చిన్న చిన్న బొమ్మ
0: ఓకే ఓకే
1: మన ఇల్లు లైటింగ్ అందంగా అంతదండి.
0: అవును, డెకరేషన్స్ అన్నీ కూడా మనం బాగా చేసుకుంటాం వినాయక చవితి పండుగకి.
1: మీ నేమ్ అండి?
0: నా పేరు ప్రణవి అండి.
1: ప్రణవి. ప్రణవి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఎవరు
1: బాయ్.
0: చేసేది? ఓకే అండి. హలో,
2: నమస్తే అండి. హలో, నమస్తే.
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
2: శ్రీరామ్. శ్రీరామ్ గారు.
0: మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదండి.
2: ఎన్ఎల్ శ్రీరామ్.
0: ఓకే అండి, ఓకే. సో చెప్పండి సార్, మీ ఇంట్లో వినాయక చవితి హడావిడి ఎలా ఉంది?
2: చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చేయగలను. ఇప్పుడు పిల్లలు చేస్తుంటారు, చాలా బాగా చేస్తున్నారు మేడం.
0: అవునా, అవునా. సో బాగా ఎంజాయ్ చేస్తారా మీరందరూ కలిసి వినాయక చవితి పందిర్ల దగ్గర అంతా?
2: మేడం
0: వినాయక చవితి పందిర్ల దగ్గర బాగా ఎంజాయ్ చేస్తారా మీరందరూ?
2: చాలా బాగా చేస్తాం మేడం.
0: చాలా బాగా చేస్తారు. ఓకే ఓకే.
2: ఫస్ట్ పండుగే కదా మేడం అందరికి.
0: అదే అదే అదే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: థ్యాంక్
0: యూ. హలో,
3: హలో. గుడ్ ఈవినింగ్ ప్రణవి గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు?
3: నా పేరు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవాస నుంచి సుభాష్ మురళి అండి.
0: మురళి గారు చెప్పండి, ఎలా ఉంది మీ ఇంట్లో వినాయక చవితి హడావిడి?
3: మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
0: మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
3: మాది అహ్మదాబాద్ లో 15వ వార్డు మార్నింగ్ వారి వీధి, బైరేజ్ వారి వీధి అండి మాది.
0: ఓకే.
3: రెండు వీధిలో యూత్ అంతా కలిసి గడిచిన వారం రోజులుగా చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారండి రేపటి కోసం.
0: అవునా?
3: రాత్రి ఉత్సవాలు చేస్తున్నారు. అందులో మా అబ్బాయి కూడా ఉన్నారు, నీలేష్ అనేవాడు చిన్నవాడు.
0: ఓకే.
3: చాలా బాగా డెకరేషన్స్, మల్లె పందిర్ల లైటింగ్
0: గవర్నమెంట్
3: కూడా ఇప్పుడు ఉచిత విద్య ఇచ్చింది కదా, మరి అంత ఎక్కువగా లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సంవత్సరం.
0: అదే అదే.
3: విగ్రహాన్ని తీసుకురాలని ఇప్పుడే వెళ్ళారు వాళ్ళు. బాగా హడావుడి చేస్తున్నారు వీధంతా కలిపి.
0: అయితే మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ వీధంతా. అవునవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
4: హలో. నమస్తే.
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
4: హ్యాపీ హ్యాపీ వినాయక చవితి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
4: ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి, మన ఆర్జలకి, శ్రోతలకందరికి కూడా విఘ్నేశ్వర శుభ్రంగా హాయిగా పూజ చేసుకుంటే విఘ్నాలేవి లేకుండా నిందలు పడకుండా ఉంటారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
4: తర్వాత మా ఇంట్లోని మామిడి తోరణాలు, గుమ్మాలకి పశువు కుంకాలు, రేపు దేవుడికి దేవుని తెచ్చాము, పళ్ళు పళ్ళు కాయలు అన్ని తెచ్చాము, పత్రులును.
0: అవును.
4: ఉదయం ఉండ్రాళ్ళు, పాయసం అంటే రేపు 11 కానీ 14 కానీ ఆవిరి మీరు చెయ్యాలండి పిండి వంటలు.
0: ఓహో, మా శ్రోతలందరికీ కొత్త విషయం చెప్పారు మీరు.
4: మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అలాగే చెప్పారు.
0: ఓకే.
4: పుస్తకాలు కూడా ఉంటుంది అంచేత, అంటే మనకి ఎన్ని వీలై తను చేయొచ్చు కానీ.
0: అవును.
4: ఉండ్రాలు ముఖ్యంగా చేయాలి, జిల్లకాయలు అంటారు, పాయసం ఇలా ఆవిరి మీదవే కొన్ని చేస్తాం అన్నమాట.
0: అవును అవును.
4: చిన్నపిల్లలు ఉంటే చక్కగా కొత్త బట్టలు కొని, పెద్దవాళ్ళు కూడా ఉంటే వేయించుకొని అందరితో హాయిగా ఆరోగ్యంగా ఉండి ఇంట్లో చక్కగా ముగ్గులు రంగవల్లి దిద్దుకొని అందరూ హాయిగా సంతోషంగా ఉండాలి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
4: ధన్యవాదములమ్మా.
0: థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో, హలో.
5: మీరు మాట్లాడే.
0: ఓకే. సో కాల్ కట్ అయినట్టుంది. కానీ జై చిరంజీవి చిత్రం నుండి వినాయక చవితి సంబరాలన్నీ ఎంతో చక్కగా మన కళ్ళకు కట్టు చూపించే ఆ జై జై గణేష పాట వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ.

0: వెడ్డింగ్ జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. సో ఫ్రెండ్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో కలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. సో కాలర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: మల్కాపూర్ నుంచి భాగ్యలక్ష్మి అండి.
0: చెప్పండి భాగ్యలక్ష్మి గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా.
1: మీకు కూడా తల్లి సాయిరాం.
0: సాయిరాం అండి. సో మీరు మీ వినాయక చవితి సంబరాలు ఎలా ఉన్నాయి మీ ఇంట్లో?
1: ఇలా అంత బాగా చేస్తామండి. వీధిలోని రెండు పందిర్లు వేసారు.
0: అవునా?
1: మా మనవరాలు కూడా అందులో పాల్గొంది.
0: అవునా? ఓకే ఓకే.
1: చాలా సరదాగా చేస్తారండి. ఎప్పుడును మా గాజువాటలు కూడా మనకి మా గాజువాట దగ్గర కదా, డిపో దగ్గర బెల్లం వినాయకులు పెట్టారు, నీరుడు పెట్టారు. ఈ సంవత్సరం గాజులు వినాయకుని పెడతారని చెప్పి మేటర్ అప్పుడే మాకు తెలిసిపోయింది.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్ ఎవరు చూసిద్దాం.
1: సాయిరా ఉంటా.
0: హలో హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. చెప్పండి సార్, చెప్పండి. సో మీకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎలా జరుగుతున్నా మీ ఇంట్లో పండుగ హడావిడి?
2: బాగుంటుందమ్మా. రేపేనమ్మా.
0: అవునవును, రేపే. సో మీ హడావిడి అంతా ఎలా ఉంది? మీ ఇంట్లో డెకరేషన్స్ అన్ని అయిపోయాయా?
2: అవుతుందమ్మా, దగ్గర
0: అవుతున్నాయి, అవుతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ చూసేద్దాం. హలో
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, నమస్తే. మీ పేరు?
3: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు, హలో అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
3: మీకు కూడా శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్ యూ అండి.
3: మా ఇంట్లో మాత్రం గొప్పగా ఆడవాళ్ళుగా ఉందండి. ఎందుకంటే ఈ వంటకాలు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారండి.
0: అవునా?
3: మరి పళ్ళు కాయలు ఇలాంటి తెచ్చుకోండి పనిలోనూ మగవాళ్ళు ఉన్నామండి.
0: ఓకే.
3: తర్వాత ఇంటి పక్కనే పిల్లలంతా కలిపి పెట్టుకుంటున్నారు. ఆ ఆడవాళ్ళు పిల్లలు సెలవు కదండి వేరు ఈరోజు.
0: అవునవును.
3: ఆ సెలవు రోజు అయిన చేత వాళ్ళకి బాగా కలిసి వచ్చింది, పక్కనే పెట్టుకుంటున్నారండి. తర్వాత మా ఊర్లో స్పెషల్ ఏంటంటే మట్టి వినాయకుడిని పంపకాలు ఎక్కువ జరుగుతున్నాయండి, ఫ్రీగా ఇస్తారండి.
0: అవునండి,
3: నాలుగు మూడు బృందాలుగా ఏర్పడి వాళ్ళు మట్టి వినాయకుడిని అందరికి ఇస్తారండి. చాలా మంది పూజ చేసుకుంటారు. ఉందండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
3: ఓకే అండి.
0: హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇందాక మట్టి వినాయకుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి అందరూ కూడా పర్యావరణానికి ఎటువంటి వ్యతిరేకంగా కాకుండా మట్టి వినాయకుడిని తెచ్చుకొని శ్రద్ధగా పూజ చేసుకుంటే ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు మనందరిపైన ఉంటాయి. సో పర్యావరణానికి ఏ హాని కలిగించకుండా మట్టి వినాయకుడితోనే పూజ చేసుకుందాం. సో నెక్స్ట్, అందరూ కలిసి జరుపుకునే పండుగ కాబట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సాంగ్ మీకోసం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: సో ఫ్రెండ్స్, కాలర్స్ మన కోసం ఎదురు చూస్తున్నారు. హలో,
4: గుడ్ ఈవినింగ్ ప్రణవి.
3: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, మీ పేరు?
4: వాసవి, ఏవియన్ కాలేజ్ డౌన్.
3: చెప్పండి వాసవి గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
4: సో ఇంతకుముందంటే మా పాప ఉండేదమ్మా ఇయర్ వేరే ఊర్లో ఉన్నారు కాబట్టి మేము ఇద్దరమే చేసుకోవడం. లాస్ట్ ఇయర్ మా అత్తగారు గారు చేయలేదు, వేరే హౌస్ మారాము రీజన్ గా. అయితే ఇక్కడ పాలవిల్లు అనేసి కడతామమ్మా, అది స్టాండ్ కొనేద్దాం అనుకుంటున్నాము ప్రెసెంట్. అంటే మట్టి వినాయకుడు పెడతామమ్మా మేము ప్రతి సంవత్సరం. మేము మట్టి వినాయకుడు కొన్నప్పుడే పాప కొంచెం మట్టి తెచ్చుకొని తను కూడా చిన్న వినాయకుడు చేస్తుంది. ఒక సంవత్సరం అయితే పసుపుతో కూడా వినాయకుడు చేస్తుందమ్మా పాప.
3: ముందు పసుపు గణపతిని పూజిస్తారు కదా.
4: పసుపు గణపతిని చేసింది పాప కూడా. తర్వాత మేము పనసబొట్లు కుడుం పెడతాము, జిల్లుడిగాయలు అది అవన్నీ పెడతామమ్మా. ఈ సంవత్సరం అయితే మా షాప్ ఎదురుగుండా మండపంకి నేను అదే వినాయక చవితికి రాటం కూడా వేసామమ్మా ఫస్ట్ టైం.
3: థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కాలర్ ఎవరు చూసిద్దాం. హలో
5: హలో గుడ్ ఈవినింగ్ మేడం.
3: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, మీ పేరు?
5: మా పేరు ఆకాశ్ శ్రీనివాసరావు.

0: రామలక్ష్మి, ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం నుంచి.
1: చెప్పండి శ్రీనివాస్ గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
0: మీకు మన శ్రోతలకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా జరుగుతున్నాయి మీ ఇంట్లో పండగ పనులన్నీ?
0: మా ఇంట్లో మాట ఎప్పుడు చేసుకునేదే గాని మేడం, రోడ్డు మీదకి వెళ్తే ఎటు చూసినా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి మేడం.
1: అవునవును,
0: అసలు ఎటు చూసినా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వెళ్తున్నట్టుగా తీసుకొని వచ్చేస్తున్నారు. అసలు ఖాళీ లేవండి బజార్లు.
1: నిజమే. వినాయక చవితి పండుగ అంటేనే ఇందాక నేను చెప్పినట్టు అందరూ బాగా ఎంజాయ్ చేసే పండుగ.
0: ప్రథమ పూజ్యుడు కదండి,
1: అవును
0: అందుకని ప్రతి ఒక్కరూ చేసుకుంటారు మేడం.
1: అవునవును. థ్యాంక్ యూ
0: చాలా
1: అండి,
0: బాగుంటున్నాయి.
1: థ్యాంక్
0: థ్యాంక్ యూ
1: యూ,
0: మేడం.
1: థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
0: నమస్తే మేడం, మీరు చిన్న హెల్ప్ చేయాలండి మాకు.
1: చెప్పండి సార్, చెప్పండి.
0: అయితే పదం చెప్పలేదండి.
1: హలో,
0: పదం పదం చెప్పలేదండి.
1: వినిపించలేదండి, మీ మాట కట్ అవుతుంది.
0: పదం పదం చెప్పండి.
1: చెప్తాను చెప్తాను పదం, ఇంకా అప్పుడే సస్పెన్స్ లో ఉంచాను నేను.
0: మరి సస్పెన్స్ లో ఉంచండి, చెప్పండి కొద్ది బేగా.
1: సో ఇవాళ నేను మీకు ఇచ్చే పదం ఏమిటంటే కళ. కళ
0: ఓకే.
1: పదం మీద మీ భావాలు, మీ అనుభవాలు అవన్నీ రంగరించి ఒక కవిత రూపంలో మా వాట్సాప్ నంబర్ 6304767436కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి.
0: కళ.
1: యా, సో
0: ఓకే.
1: నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
2: హలో
1: మ్యామ్, మీ మైక్ సౌండ్ కొంచెం దూరంగా పెడతారా, రీసౌండ్ వస్తుంది.
2: ఇచ్చానండి. శుభ సాయంత్రం అండి.
1: శుభ సాయంత్రం అండి. మీ పేరు?
2: వెంకటలక్ష్మి, అక్కిరెడ్డిపాల, విశాఖ డైరీ నుండి అండి.
1: ఓకే ఓకే, వెంకటలక్ష్మి గారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ అండి. సేమ్ టు అండి అందరికి, మా ఫ్రెండ్స్లందరికి, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: సో ఎలా జరుగుతుంది మీ ఇంట్లో హడావిడి?
2: ఇద్దరమే ఉంటామండి, కంపల్సరీ చేసుకుంటాం.
1: అవును,
2: అలాగ దేవుణ్ణి పూజించుకోవటం, అన్ని శుభ్రాలు చేసుకోవటం, అన్నీను. పిల్లలు వాళ్ళు దూరంగా ఉన్నారు, మా భార్య భర్తలు ఇద్దరమే కాబట్టి చిన్న వినాయకుని పెట్టుకొని మేము ఉండరాలు అవి తయారు చేసుకుని దేవుని పూజించుకుంటాం. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని.
1: అవునండి, అంతే, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి వినాయకుడి దయ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో,
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి, నమస్తే. మీ పేరు?
3: సత్యనారాయణ, రాజమండ్రి అండి.
1: చెప్పండి సత్యనారాయణ గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉంది హడావిడి అంతా, పనులు ఎక్కడ దాకా వచ్చాయి?
3: ఇంటి ముందు వినాయక నిలబెట్టామమ్మా.
1: నిలబెట్టారా? ఓకే.
3: స్వామివారి పట్టు పంచి కొండ వేస్తాను మేడం.
1: ఆహా, ఓకే ఓకే,
3: అదే అండి. చాలా సరదాగా చేసుకుంటాం మేడం అందరూ.
1: ఆహా, ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో,
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే.
1: నమస్తే అండి, నమస్తే. మీ పేరు?
4: రాధా, ఫ్రమ్ శ్రీకాకుళం. మీకు, మన ప్రేక్షలకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో
4: నేనైతే మట్టి వినాయకుడే. ఇప్పుడు ముందు కలర్స్ కలర్స్ పెట్టేవాళ్ళు.
1: అవునా?
4: తెలియక పెట్టేసే వాళ్ళు అందరూ ఉండి ఆ పని చేశాము ముందు. ఆ తర్వాత ఈ మట్టి వినాయకుడు పెట్టాలి అన్నప్పటి నుంచి మట్టి వినాయకుడు
1: బెస్ట్ అండి, ఎకో ఫ్రెండ్లీగా
4: అదే పెడతాం. దానికి బాగా అలంకరణ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది కూడా.
1: అవును అవును, మట్టి వినాయకుడు చాలా ముద్దుగా ఉంటుంది.
4: బొట్లో పెడతాం కదా, పెట్టగానే ఆటోమేటిక్ గా వినాయకుడు లుక్ వచ్చేస్తాడు.
1: అవును, వచ్చేస్తాడు
4: అందం వినాయకుడికి. అసలైంది
1: అదే అదే.
4: అమ్మకు వీధిలో కూడా వినాయకుడు పెట్టారు, పెండలు, పెద్ద పెండలు వేశారు. సందడి సందడి, ఇంకా పిల్లలు సరదా.
1: అంతే అంతే, సరదా సరదా పండుగ
4: ఉండదు. ఈ వినాయక చవితి మాత్రం అందరూ సరదా చేసుకుంటారు. ఒకవేళ తప్పులు ఉన్నప్పుడు క్షమించే దేవుడు వినాయకుడే. అంటే పిల్లలు, చిన్నపిల్లలు తెలుసు,
1: చిన్నపిల్లలు
4: కొన్ని ఏమైనా చేసినా క్షమించే దేవుడు కూడా వినాయకుడే.
1: అదే అండి,
4: తెలుసు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
4: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
1: పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసే పండుగ వినాయక చవితి పండుగ. విఘ్నాలను తొలగించి వాళ్ళకి మంచి చదువుని, బుద్ధిని ప్రసాదించి తిరు తిరుగణనాథ అనే పాట వింటూ మనం అందరం కూడా ఈ సంవత్సరం పిల్లలందరికీ ఆయురారోగ్యం, అలాగే మంచి చదువు ప్రసాదించాలని కోరుకుందాం.

0: సో ఫ్రెండ్స్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో కలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసిద్దాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి. ప్రణవి గారు,
0: నమస్తే అండి. మీ పేరు?
1: దేవి అండి. పేరు ఇక్కడ బ్రహ్మంగారు టెంపుల్ అండి.
0: ఓకే, దేవి గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
1: మీ అందరికి ముందు నేను చెప్పాలి, రేడియో సిబ్బంది అందరికి, మన శ్రోతలు అందరికి, మీరు బాగుంటే మాకు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంట్లో వినాయక చవితి హడావిడి ఎక్కడ దాకా వచ్చింది?
1: నాకు కొంచెం ఫేవర్ వచ్చిందండి అండి, కొంచెం అలా అలా నెమ్మదిగా.
0: అయ్యో,
1: లేకపోతే ఈ పాటికి టైం టు టైం నేను టైం టేబుల్ పెట్టుకుంటాను,
0: ఓకే,
1: అలా కంప్లీట్ చేసుకుంటాను.
0: ఫోన్లేండి, రేపటి కల్లా మీరు యాక్టివ్ అయిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: థ్యాంక్స్ అండి. అయితే మా వారు పైన పందిళ్ళు పిలుస్కుంటారు,
0: ఓకే,
1: కిరీటం మీద బ్యాగ్ పెడతారు కదా, తయారు చేసి ఇచ్చారు నైట్.
0: అవునా? ఓకే ఓకే.
1: ఇప్పుడు మళ్ళీ ఒకరు పిలిచారు, డెకరేషన్ బాగా చేస్తుంటారు.
0: ఓహో, ఓకే ఓకే.
1: చాలా క్రియేటివ్ గా మంచి టెక్నీషియన్ ఆయన,
0: టెక్నీషియన్. సో మీరు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు.
1: అదే వెళ్ళి వచ్చారు, వెళ్ళారు మళ్ళీ అక్కడికి వెళ్ళి చేస్తున్నారు బయట. ఇంట్లో కొంచెం కొంచెం అలా పనులు
0: అవుతున్నాయి,
1: బాగా చేస్తుంది నైట్, చాలా బాగా చేస్తాం. ఫస్ట్
0: పండుగ
1: కదా, చేసుకోవాలి కదా.
0: అవునవును, చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం.

0: హలో,
1: అమ్మా నమస్తే.
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
1: రమణ సీతమ్మ నాగులాపల్లి.
0: చెప్పండి రమణ గారు. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలమ్మా. మా
0: థ్యాంక్ యూ
1: అర్జెల్కి,
0: అండి.
1: మా యాజమాన్యానికి, మా ఆకాశాన్ని డైలీ కాలర్స్ అందరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయక రాశిస్తూ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీ ఇంట్లో
1: అయితే
0: ఎలా ఉంది హడావిడంతా?
1: కొద్ది అడవడే, ఇంకా రేపు నుంచి కొద్ది ఎక్కువ ఉంటది. నాకు
0: అవునవును.
1: 11 రోజులు కొద్దిగా, ఎందుకంటే షాప్ పక్కనే వినాయకుడు.
0: ఆహా,
1: ప్రతి సంవత్సరం 3,000 మందికి అన్నసంతరం చేస్తాం.
0: ఓకే.
1: మనకి మళ్ళీ సిట్టింగ్ కూర్చోడానికి 70 కుర్చీలు వేసి బల్లలు కాకుండా చేస్తాం.
0: ఆహా,
1: స్టేజి కూడా 20-25 ఇంచ్ పెద్ద స్టేజ్ ఉంటది అన్నమాట. పగళ్ళ కన్నా నైట్ ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి, అంటే ఎక్కువగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి కూర్చుంటారు పసిపిల్లలతో.
0: ఓకే ఓకే
1: రోజు
0: ఓకే.
1: గేమ్స్ ఉంటాయి మహిళలకి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి.
0: ఆహా,
1: అది మంచి సందడి సందడి ఉంటది. నాకు
0: సో
1: కొద్దిగా ఒత్తిడి ఉంటది, ఎందుకంటే పక్కనే కనుక ప్రతి ఒక్కరికి కూడా రమణతలండి, రమణతలండి అట్లాగే ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. అది కొద్ది ఆనందం. అని చేసి సేవ అది ఒకటి. ఇంకోటి
0: అవునా?
1: ఏంటంటే ఈ 11 రోజులు కూడా ఎంవీ అనేది ఇంకేది ముట్టుకోము.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్
1: ధన్యవాదాలండి.
0: కాలర్ ఎవరో చూసేద్దాం. హలో
2: హలో,
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
0: మీ పేరండి?
2: నా పేరు అమ్మాజీ అండి.
0: చెప్పండి అమ్మాజీ గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
2: వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్ యూ అండి.
2: అందరికీ కూడా రేడియోలో అందరూ ఉన్న అందే చెప్పమంటే సరిగ్గా తడబడిపోతున్నాను.
0: ఏం పర్వాలేదు.
2: అందరికి, యాంకర్లు అందరికి కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో
2: వినాయక చవితి అంటేనే కూడా అంత సంబరం. పిల్లలు పెద్దలు అందరూ కూడా నా ఉండ్రాళ్ళు
0: మీ వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది.
2: నైవేద్యం పెట్టడం, తెలుగు బెల్లం పానకం పప్పు అని పెడతారు. అలా చాలా మంది సరదాగా ఇంకా ఊరు ఊరంతా చాలా సంబరంగా ఉంటుంది.
0: ఓకే ఓకే, మీ వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది.
2: ఇప్పుడండి
0: మీ వాయిస్ కొంచెం రీసౌండ్ వస్తుంది.
2: అమ్మా,
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో,
3: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే.
0: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, నమస్తే. మీ పేరు?
3: వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబ సభ్యులకు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు
3: ప్రతి ఒక్కరికి.
0: మీకు కూడా
3: నా
0: అండి.
3: పేరు ప్రభావతి అండి, శ్రీకాకుళం జిల్లా పోలాకి విలేజ్ అండి.
0: ఓకే ప్రభావతి గారు, ఎలా ఉన్నాయి మీ పండుగ పనులు? ఎక్కడ దాకా వచ్చాయి?
3: అయిపోయాయండి, ఆల్మోస్ట్
0: అయిపోయాయా? అన్ని రెడీగా ఉందా?
3: విగ్రహం తీసుకొచ్చి పూజలకు, పూజ కార్యక్రమాలు చేసుకోవటమే ఉంది. పందిరి ఏర్పాట్లు అన్ని చక్కగా జరిగాయి.
0: జరిగాయా?
3: మా అబ్బాయి అయితే భోజనం కూడా రాలేదు ఈరోజు, అక్కడే ఉన్నాడు. డెకరేషన్లు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని.
0: అవును అవునా? ఓకే ఓకే.
3: మరేంటి, చాలా చక్కగా చేస్తామండి. 11 రోజులు ఉంచుతారు మా ఊళ్ళో.
0: ఓకే
3: ఉంచిన తర్వాత నేను కూడా పాటలు పాడతానండి, భక్తి పాటలు.
0: ఓకే ఓకే.
3: ఒక అరగంట సేపు పాటలు అన్ని, విఘ్నేశ్వరుడు పాటలు, భక్తి పాటలు అన్ని సమర్పిస్తాను, పాడుతూ ఉంటాను. అట్లాగే 11 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెడతారు, అన్నదాన కార్యక్రమం. చాలా గ్రాండ్ గా చేసుకుంటారు మేడం.
0: ఓకే ఓకే, సో బాగా ఎంజాయ్ చేస్తారు మీరందరూ.
3: అండి, పదం ఏమి ఇచ్చారండి? వినలేదు.
0: ఇవాళ నేను ఇచ్చే, నేను మీకు ఇచ్చిన పదం కళ. కళ
3: కళ, సూపర్ మేడం, థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో, హలో,
4: హలో,
0: నమస్తే అండి.
4: బొమ్మ కొన్నారు అన్ని మొత్తం ఇంటిలోనే పైన కాదు, ఇంట్లో పందిరా చేసి డెకరేషన్ చేసి చాలా దారుణంగా ఆ దేవుని అలంకరించారు.
0: అవునా? అవునా, ఓకే ఓకే.
4: అమ్మాయి పక్కనే నేను వేరేగా ఉంటాను ఒకదాన్ని, నేను చిన్న బొమ్మను కొనుక్కొని నా మట్టుకు నేను పూజ చేసుకుంటున్నాను.
0: ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో, హలో, హలో,
5: హలో,
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
5: నమస్తే అండి, మా పేరు కనకరాజు అండి.
0: చెప్పండి రాజుగారు, సో మీకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు.
5: మీకు కూడా మీ స్లాబ్, మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
5: ఎన్ని వేల

0: నెట్వర్క్
1: మీ వాయిస్ కట్ అయిందండి.
0: హలో హలో హలో.
1: ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. సో ఎలా ఉన్నాయి మీ పండగ పనులన్నీ?
0: పండుగ పనులు బాగా ఉన్నాయండి. చాలా చాలా బిజీగా ఉన్నాం.
1: బిజీగా ఉన్నారా? ఓకే ఓకే.
0: మా శ్రీ జంక్షన్లో వినాయకుడు పెట్టారు. పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా మీ అందరి అభిమానమే.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: అమ్మా
1: ఓకే అండి,
0: ఉంటానమ్మా.
1: ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.

సో వినాయక చవితి సెలబ్రేషన్స్ అంటే డాన్స్ పాటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి ఒక బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ వినాయక చవితి సంబరాల పాట మీకోసం దేవదాస్ చిత్రం నుండి నాని గారు నాగార్జున గారు నటించిన ఈ పాట మీ అందరి కోసం.

0: కాలర్స్ మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. హలో,
1: నమస్కారం అండి. అమ్మా,
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
1: మంగళపాలెం నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా. పల్లవి అమ్మ గారు,
0: చెప్పండి సత్యనారాయణ గారు. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
1: మన ఎఫ్ఎం రెయిన్బో ఆవరించే కెరటానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అమ్మా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే అబ్బా.
0: సో ఎక్కడిదాకా వచ్చాయి మీ ఇంట్లో హడావిడి?
1: మరి అడవులు అంటే మామూలుగా లేదమ్మా. మీరు ఒకసారి వచ్చి మా మంగళపాలెం అంతా అన్ని సెంటర్లను కూడా పండుగ బాగా చేస్తారమ్మా.
0: ఓకే
1: అమ్మా, అలాగే అందరూ ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మా.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకేనండి అమ్మా.
0: సో మరి ఎప్పుడైనా ఏ వినాయక చవితి పందిర్లో అయినా మనం మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనకి బాగా వినిపించే పాట ఏంటి? కూలీ నెంబర్ 1 చిత్రం నుండి దండాలయ్య ఉండ్రాళ్ళయ్య. మరి ఆ పాట లేకుండా ఎలా మరి? సో ఆ బ్యూటిఫుల్ పాట వింటూ ఎంజాయ్ చేయండి.

భలే సాగింది కదా ఈ గంట ప్రయాణం. మరి వినాయక చవితి పండుగను అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అలాగే మనం వినాయకుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో ప్రేమతో మన ఇంటికి తెచ్చుకుంటామో అంతే ప్రేమతో భక్తితో శ్రద్ధతో ఆయన నిమజ్జనాన్ని కూడా అంతే పవిత్రంగా నిర్వహించాలని అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు ఎంత ఆనందంగా తీసుకొస్తున్నామో ఆయన్ని పంపించేటప్పుడే కూడా అంతే రెస్పెక్ట్తో ప్రేమతో పంపించాలని కోరుతున్నాను. సో మట్టి వినాయకుడిని తెచ్చుకొని శుభ్రంగా అలంకరించుకొని బాగా సెలబ్రేట్ చేసుకొని వినాయకుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు వింటూనే ఉంటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో కలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో కలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

5 గంటలైపోయింది. సో ఈ టైంలో మీ అందరి కోసం ఎఫ్ఎం రెయిన్బో అందిస్తున్న యువజనుల యువవాణి కార్యక్రమానికి స్వాగతం. సో ఈ బ్యూటిఫుల్ జర్నీని స్టార్ట్ చేయడం ఒక మంచి ఎనర్జెటిక్ మోటివేషనల్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. గోదావరి చిత్రం నుండి మనసా గెలుపు నీదేరా అనే పాట వింటూ ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం.

0: మరి యువవాణి కార్యక్రమంలో ఇవాళ మీకు ఒకరితో పరిచయం చేయిస్తాను. కొందరి ప్రయాణం వింటే మనసు ఉప్పొంగిపోతుంది. కళ పట్ల వారికున్న అంకితభావం చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. చిన్నతనంలోనే వేసిన ప్రతి అడుగును ఒక శిఖరంగా మార్చుకుంటూ భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న ఒక అద్భుతమైన యువ కళాకారిణి కుమారి అన్నా నేహ థామస్ గారు. నేహగారు దూరదర్శన్ వేదికపై బీగ్రేడ్ ఆర్టిస్టుగా ప్రారంభించి తన విశిష్టమైన ప్రతిభతో భారత సాంస్కృతిక సంబంధాల మండలి, అదే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, గుర్తింపు పొంది ఇంటర్నేషనల్ పర్ఫార్మర్గా అనేక అంతర్జాతీయ వేదికలపై భారతీయ కళాకేతనాన్ని ఎగరవేశారు. అంతేకాదు, మన సంస్కృతి సంప్రదాయ శోభలను ప్రపంచానికి పరిచయం చేస్తూ గ్లోబల్ పెవీలియన్ ప్రదర్శనలో ఎందరో కళా అభిమానులు నీరాజనాలు అందుకున్నారు. ఇక కళా ప్రయాణంలో మకుటాయం ఇక కళా ప్రయాణంలో మకుటాయమాయనమైన ఘట్టం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక సంబరం జపాన్లో జరుగు ప్రతిష్టాత్మక వరల్డ్ ఎక్స్పో జపాన్ 2025 వేదికపై మన భారతీయ కళను ప్రదర్శించే అరుదైన గౌరవాన్ని దక్కించుకోవడం, సాధారణ వేదికల నుంచి ప్రపంచ స్థాయి ఎక్స్పో వరకు శ్రమనే ఆయుధంగా కళనే శ్వాసగా మలుచుకుంటూ ఈ తరం యువతరానికి రోల్ మోడల్ మన యంగ్ అచీవర్ నేహాగారు ఇవాళ మన యువవాణి కార్యక్రమానికి విచ్చేశారు. నమస్కారం నేహాగారు.
1: నమస్తే అండి.
0: హలో.
1: హలో.
0: నమస్కారం నేహాగారు.
1: నమస్తే ప్రణవి.
0: నమస్తే అండి. సో ముందుగా మా యువవాణి కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు స్వాగతం పలుకుతున్నాను.
1: థ్యాంక్ యూ అండి, ఇంత మంచి ఒక ప్లాట్ఫామ్ లో నాకు కూడా ఒక అవకాశం కల్పించారు. మీకు కూడా ఇవన్నీ టీం వాళ్ళకి కూడా నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో భరతనాట్యం, కూచిపూడి ఈ రెండు ఒక గొప్ప తపస్సు లాంటివి. చిన్నతనంలోనే ఈ ప్రయాణం ఎలా మొదలైంది? మిమ్మల్ని ఈ క్లాసికల్ డాన్స్ వైపు నడిపించిన ఫస్ట్ మోమెంట్ ఏంటి?
1: సో మీరన్నట్టు ఇవి రెండు చాలా ఒక గొప్ప తపస్సు లాంటివి, ఈ కళారూపాలు అనేవి. సో నా చిన్నతనం అంటే నా స్కూల్ నేను స్కూల్ చదువుకున్నప్పుడు నా రెండో తరగతిలో ఉన్నప్పుడు అక్కడ డాన్స్ పీరియడ్ ఉండేది స్కూల్లో. అక్కడ డాన్స్ నేర్పించే సార్ ఉండేవారు, ఇప్పుడు కీర్తి శేషులు ఎల్ రవికుమార్ గారని. సో ఆయనే నా ఫస్ట్ గురువు అనమాట. సో అప్పుడు స్కూల్లో పిల్లలందరితో పాటు సరదాగా డాన్స్ పీరియడ్ అంటే అలా సరదాగా అందరితో పాటు వెళ్ళేదాన్ని. సో అలా గురువు గారు మా మదర్ తో ఒక ఇలా చెప్పారు, తను నేర్చుకోగలదేమో రెగ్యులర్ గా క్లాస్ కు పంపించండి, చూద్దాం చేయగలిగితే మనం బాగుంటది కదా, లేదు అంటే చేయలేదు తను తీసుకోలేకపోతే మనం ఆపుదాంలేండి అని అన్నారు. సో అలా ఆ ఒక్క మాట నుంచి అలా రెగ్యులర్ గా వెళ్ళడం స్టార్ట్ అయ్యింది అన్నమాట. సో అది ఒక్కరోజు ఒక మూమెంట్ లో ది డాన్స్ అనేది నాతో లైక్ రోజు ఉండాలి, ఇన్ని ఇయర్స్ దాకా సెకండ్ క్లాస్ నుంచి ఇంకా అలా కంటిన్యూ చేయాలనేది ఒక మూమెంట్ లో వచ్చింది కాదు. అంటే చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా పేరెంట్స్ అంటే స్కూల్ తర్వాత డాన్స్ క్లాస్ తర్వాత ఇల్లు, సో అదే అనేది నా లైఫ్ లో ఒక రుటీన్ లాగా అయిపోయింది అనమాట. పొద్దున్న డిన్నర్ ఎలాగో స్కూల్ డాన్స్ క్లాస్ ఇల్లు, అది ఎగ్జామ్స్ ఉన్నా వర్షం ఉన్నా ఎండ ఉన్నా ఏ ఉన్నా సరే మా పేరెంట్స్ అది రెగ్యులర్ గా తీసుకెళ్లేవారు. సో వాళ్ళు అలా తీసుకెళ్లడం ద్వారా నాలో నాకు స్కూల్ డాన్స్ అనేది నాది ఒక టూ థింగ్స్ నేను బ్యాలెన్స్ చేయాల్సినవి అన్నట్టు అలా నాలో డాన్స్ అనేది నాతో పాటు పెరుగుతూ వచ్చింది. సో అలా అలా అలా అలా అలా వాళ్ళు తీసుకెళ్లడం వల్ల నేర్చుకునేది మొదలై అలా మొదలైనది. నేను కూడా నేర్చుకోవాలి ఇష్టం, సార్ దగ్గర అక్క వాళ్ళతో డాన్స్ చేయడం, అక్క వాళ్ళు డాన్స్ చేయడం చూడడం, అవన్నీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఆ ఎంజాయ్మెంటే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందని నేను చెప్పగలను.
0: చాలా బాగా చెప్పారండి. నిజంగా మీ ఇంట్రెస్ట్ అండ్ మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఇంతవరకు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి.

0: తప్పకుండా తప్పకుండా
1: అదే అండి.
0: అండి.
1: సో దూరదర్శన్లో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అవ్వడం అనేది ప్రతి డాన్సర్కి, డాన్సర్ అని కాదు ప్రతి ఆర్టిస్ట్కి ఒక డ్రీమ్ లాంటిది. సో మీరు ఫస్ట్ టైం ఆ మూమెంట్, ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? మీరు బి గ్రేడ్ అయ్యింది, మీరు దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ అని ఎలా అనిపించింది మీకు?
0: అది నా నేను ఇప్పటికీ ఆ ఆడిషన్ కి నేను వెళ్ళింది, రెడీ అయ్యింది, అక్కడ పర్ఫామ్ చేసింది భరతనాట్యం అండ్ కూచిపూడి రెండు కూడా నేను అక్కడ పర్ఫామ్ చేసింది. నాకు ఇప్పటికీ అవి నా కళ్ళ ముందే ఐ స్టిల్ రిమెంబర్ అనమాట. అది మా గురువు గారు, కూచిపూడి గురువు గారు డాక్టర్ రఘుపాత్రిని శ్రీకాంత్ గారు శ్రీకాకుళం నుంచి. సో సార్ ద్వారానే ఇలా దీనికి ఆడిషన్స్ కి అప్లై చేయడం. సార్ అలా సార్ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ అందరినీ కూడా ట్రైన్ ఇది ఇలాంటి ఇది ఒక మనం నార్మల్ గా డిప్లొమా ఎగ్జామ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఇది దానికి ఒక లెవెల్ అబౌవ్. ఆడిషన్ ఆడిషన్ కి అటెండ్ అవ్వడం అది కూడా అంత గొప్ప ప్లేస్ లో ఆడిషన్ కి వెళ్ళడం, గొప్ప గొప్ప వాళ్ళు జడ్జెస్ గా వచ్చినప్పుడు మనం ఆడిషన్ చేయడం, అది మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది సెకండరీ. అయితే ఆడిషన్ కి వెళ్ళడం కోసం ప్రిపరేషన్, అక్కడికి వెళ్ళాక చెయ్యడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇవన్నీ మనం ఒక డాన్సర్ గా లెర్నర్ గా అది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి తప్పకుండా అని సార్ అందరినీ దానికోసమని ట్రైన్ చేసేవారు. ఇప్పుడు
1: నిజంగా
0: సో అలా అది అది దాని వల్ల ఏంటంటే ఇట్ వాస్ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నా దాంట్లో నేను ఇంకా కరెక్షన్స్ అది చేసి అలా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. సో లిస్ట్ లో పేరు చూడగానే నేను నా లైఫ్ లో అది వెరీ వెరీ హ్యాపీ, ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పచ్చు.
1: అవునవును, నిజంగా ఇంత పెద్ద వేదిక పై మనం పర్ఫామ్ చేస్తున్నావు అంటే నిజంగా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది, దాని ముందు ఎంత కష్టం ఉంటుంది, ఎంత కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. నిజమే. సో ఐసీసీఆర్ అలాగే వరల్డ్ ఎక్స్పో జపాన్ 2025 అలాంటి ఇంటర్నేషనల్ వేదికలపై పర్ఫామ్ చేయడం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నిజంగా. సో అక్కడ మన భరతనాట్యాన్ని, మన భారతదేశం తాలూకు సాంప్రదాయాన్ని, మన ముద్రలని, భావాలని ఎలా రిసీవ్ చేసుకున్నారు అక్కడ, అంటే వాళ్ళకి ఎలా అర్థమైంది అదంతా?
0: అక్కడ జనాలు, అక్కడ అక్కడ ఆడియన్స్ నిజంగా చెప్పాలంటే ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుందని మేము కూడా పర్ఫామ్ చేయడానికి వెళ్ళాం. మా టీం అందరం వెళ్ళింది, మేము అందరం అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఆ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ వాళ్ళు తీసుకుని మమ్మల్ని వెల్కమ్ చేసిన విధానం కానీ చాలా అదొక మంచి ఎక్స్పీరియన్స్, ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమరీ. అమెరికా వెళ్ళినప్పుడు కూడాను అండ్ అసలు జపాన్ వెళ్ళినప్పుడు కూడాను. జపాన్ వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని ఆల్ వరల్డ్ నుంచి డిఫరెంట్ ఆర్టిస్ట్ ఆర్ట్ ఫామ్స్ మనం ఇప్పుడు విననిది, మనం నేరుగా చూడలేనిది చూసాము, చేసి అన్ని అందరినీ కలిసాము. అబౌవ్ ఆల్ థాయిలాండ్ వాళ్ళతో మేము కూచిపూడి అండ్ థాయిలాండ్ కల్చరల్ ఆర్ట్ ఫామ్ రెండు కూడా కొలాబరేషన్ చేసాం. అది చాలా మంచి రీసెర్చ్ జపాన్, చాలా చాలా మంచి పేరు, ఆడియన్స్ చాలా అప్లాడ్ చేశారు దానికి. వాళ్ళతో కూచిపూడి ఆ గెటప్ కాస్ట్యూమ్ అవన్నీ వేసుకొని అందరి ముందు అలా మనం పర్ఫామ్ చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఎక్కడి నుంచి ఇండియా నుంచా, అంటే మన ఇండియా అంటే మన ఇండియా కళలు అంటే బయట దేశం వాళ్ళు మనం ఎంత గౌరవిస్తున్నామో మనకన్నా ఎక్కువ వాళ్ళు ఎక్కువ గౌరవిస్తున్నారని మేము అర్థం చేసుకున్నాం అన్నమాట.
1: అంతే అంతే, నిజంగా మీరు చెప్పడం బట్టి చూస్తే వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని, అందరినీ కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు మన ట్రెడిషన్ ని, కల్చర్స్ ని. సో విదేశీ వేదికలపై పర్ఫామ్ చేసే ముందు ప్రతి ఒక్కరికి, అంటే లైక్ ఏ స్టేజ్ అయినా ఎస్పెషలీ ఇంటర్నేషనల్ స్టేజెస్ ముందు పర్ఫామ్ చేసే ముందు బ్యాక్ స్టేజ్ మూమెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి అందరికీ. సో అలాంటివి ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా మీరు ఇంటర్నేషనల్ స్టేజ్ లో పర్ఫామ్ చేసేటప్పుడు?
0: తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మనం ఒక నార్మల్ స్కూల్లో కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మన స్కూల్ ని రిప్రజెంట్ చేస్తూ, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ మన స్కూల్ ని రిప్రజెంట్ చేస్తూ వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఎంత ఆనందంగా ఫీల్ అవుతామో, మన కంట్రీని మనం రిప్రజెంట్ చేస్తూ, మన దేశం కళని ఒక కళ రూపాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి వేరే దేశానికి వెళ్తున్నప్పుడు ఎంతో, అంటే మనం వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్ తో పాటు ఒక కొత్త ప్రదేశం, కొత్త ప్లేస్, కాస్ట్యూమ్స్, క్లైమేట్ వేరు, టైం వేరు, అంతా డిఫరెంట్. సో అప్పుడు దానికి మనం నార్మల్ గా పెట్టే ఎఫర్ట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నంబర్ వన్ టైం వేరియేషన్ మనకి డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడుగుతుంటే యుఎస్ వెళ్ళినప్పుడు చాలా, అంటే

0: చాలా ప్యాక్డ్ ఉండేది మా షెడ్యూల్ అన్నమాట. డైలీ పర్ఫార్మెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండేవి. సో మేము కూర్చొని పొద్దున్న రెడీ అయ్యి మేకప్ హెయిర్ అంతా వేసుకుని లగేజ్ వేసుకుని లైక్ వ్యాన్ లో ఎక్కడ చెయ్య ఎక్కడ మొహానికి తగలకుండా మేకప్ హెయిర్ ఏం చెదరకుండా అలా కళ్ళు మూసుకుని అలా వెన్యూ రాగానే కళ్ళు ఎత్తి దిగి అలా అంటే నిద్ర కూడా అలా మేకప్ కాస్ట్యూమ్ లోనే నిద్ర కూడా అలా మెల్లగా తాగదు అయ్యేదన్నమాట. పైగా ఇంకా మనం రెడీ అయ్యి వెన్యూకి వెళ్ళినప్పుడు అంతా కాస్ట్యూమ్ లో అలా ప్రాపర్టీస్ అవి పట్టుకొని వెన్యూస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ తో చూసేవారు. అలా చూసి పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఎక్కువ ఉన్నారన్నమాట. అలాగా జపాన్ లో అయినా సరే చాలా అంటే మన ఒక్కటి అంటే మనం అంటే ఆడియన్స్ ని మనం చూసి మనం బ్యాక్గ్రౌండ్ లో మనం వాళ్ళు ఇలా వచ్చారు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా చూడడానికి వస్తున్నారు మనం మంచిగా చెయ్యాలి అనే ఒక ఒక ఏమంటే స్ఫూర్తి ఒక సెపరేట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది మాలో పర్ఫార్మ్ చేయడానికి. అదే
1: తెలియకుండానే మనకు వస్తుంది మనం ఇంకా మనం మన ఇన్స్పిరేషన్ ని బయటికి తీసుకొస్తాం మనం.
0: అది ఒక కైండ్ ఆఫ్ పేట్రియాటిక్ ఫీల్ కూడా మనలో డెవలప్ అయ్యొచ్చి ఫీల్ అయ్యేది అనమాట. అదే కంట్రీని రిప్రజెంట్ చేసినాం
1: అంటే. సో ఈ రోజుల్లో యంగ్స్టర్స్ కి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, చెప్పనక్కర్లేదు, చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటున్నాయి. సో అటువంటి టైంలో మీరు అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేసి గంటల కొద్దీ అరమండి అభ్యాసం ఎలా చేయగలిగారు అసలు? అంటే ఆ సాధనని అంత ఈజీగా ఎలా తయారు చేసుకున్నారు మీరు? చాలామందికి చాలా అడ్డంకులు ఆబ్స్టేకల్స్ వస్తాయి, కానీ అవన్నీ కూడా దాటుకొని మీరు ఆ డిసిప్లిన్ని ఎలా మెయింటైన్ చేయగలిగారు?
0: సో చిన్నప్పుడు నీ చిన్నప్పుడు అంటే మనకి తెలిసిన చిన్నపిల్లల అంటే కుదురుగా మనం ఒక దగ్గర ఉండం. కానీ చిన్నప్పుడు మా పేరెంట్స్ మా గురువు గారు తప్పకుండా ఇది చెయ్యాలి ఇది ఇలాగే చెయ్యాలి అని ఆ వాళ్ళు స్ట్రిక్ట్ గా ముందు నాతో ఉండేవారు. సో ఆ స్ట్రిక్ట్నెస్ ని మెల్లమెల్లగా నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. దట్స్ హౌ అలా నా రొటీన్ అనేది అలా డెవలప్ అయ్యి వచ్చింది అన్నమాట. సో అరమండి చెయ్యాలన్నా మా గురువు గారు ఒక అరమండి, ఇప్పుడు అరమండి ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఫస్ట్ ఒక 30 seconds అలా అరమండిలోనే ఉంచి మాట్లాడి క్వశ్చన్స్ అడిగేవారు. సో వారు అరమండి లెగితే వాళ్ళు కోల్డ్. సో అలా ఆ ఒక మనం మెల్లగా మనకి నొప్పి అనిపించినా సరే మనం అంటే గురువు ఆ గురువు గారు నన్ను అలా మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని వచ్చారన్నమాట. సో నంబర్ వన్ నేను ఇప్పుడు ఆ రొటీన్ నాలో డెవలప్ అయ్యి వచ్చిందంటే దానికి ఫస్ట్ కారణం మా పేరెంట్స్ అండ్ గురువులు అని నేను చెప్తాను. సెకండరీ ఐ షుడ్ అంటే ఆ రొటీన్ ని నేను కంటిన్యూ చేయగలిగాననేది నేను ఐ షుడ్ థ్యాంక్ మై సెల్ఫ్ అని చెప్పాలి. నేను ఎందుకంటే మనం అంటే మన ఇప్పుడు ఒక డాన్స్ లోకి మనం వచ్చి డాన్స్ అని పరంగా చెప్తే మనం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళ డాన్స్ చూస్తాం. వాళ్ళని చూస్తే నేను కూడా ఇలా చేయాలి, మూమెంట్ ఇలా బాగుంది, మనం నేను కూడా చేయగలగాలి ఇలాగా అలా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అద్దం ముందు నించొని అలాగా వచ్చి అరమండి బేసిక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ వచ్చేదాన్ని. దాన్ని భరతనాట్యం కూడా అక్కడ ఒక అద్దం ఉండేది, ఒక పెద్ద అద్దం. సో అద్దం ముందు నించొని ఫస్ట్ స్టెప్ నుంచి నెక్స్ట్ ఐటమ్ ఫస్ట్ ఇయర్ నుంచి. సో బేసిక్స్ అనే వదలకుండా దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ నార్మల్ గా మనం బేసిక్స్ అయిపోయి ఐటమ్స్ కి వచ్చాము అంటే మన బేసిక్స్ వదిలేస్తాం, స్టెప్స్ వదిలేస్తాం చాలా మంది. సో అలా కాకుండా బేసిక్స్ ని మనం ఎంతైతే స్ట్రెంగ్త్ చేస్తామో అలాగే మన ఐటమ్స్ అంతే పర్ఫెక్ట్ ఆటోమేటిక్ గా అయిపోతుంది అని నా గురువు గారి ద్వారా తెలుసుకొని దాన్ని అలా మెల్లమెల్లగా బేసిక్స్ ని పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చానన్నమాట. సో అలా నా రొటీన్ అనేది అలా డెవలప్ అయ్యింది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను కూచిపూడి నేర్చుకుంటున్న గురువు గారి దగ్గర అయినా సరే సార్ది అయినా సరే ఫుల్ బేసిక్స్ లైక్ ఫ్రమ్ ద బేసిక్ నుంచి ప్రతి స్టెప్ కూడా అందరు చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే బేసిక్స్ అనేవి వదలకుండా బేసిక్స్ ముందు గట్టిగా మనం పట్టుకొని వాటిని పర్ఫెక్ట్ గా చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ పర్ఫెక్షన్ అనేది మన ఐటమ్స్ సాంగ్స్ లో చేసినప్పుడు కనిపిస్తుంది. ఆ ఒక్క థాట్ ని ఆ ఒక్క ప్రాక్టీసింగ్ మెథడ్ నే అలా కంటిన్యూ చేసాం అన్నమాట. నా డిస్ట్రాక్షన్ అనేది డాన్స్ అన్నట్టు.
1: కానీ నిజంగా ఇన్ని రోజుల నుంచి మీరు మెయింటైన్ చేస్తూ వచ్చారు, మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారు, మీ గురువు గారు మిమ్మల్ని ఒక డైరెక్షన్ లో తీసుకెళ్లారు, నిజంగా గ్రేట్ అండి, నిజంగా చెప్తున్నాను. చాలా మంది యూత్ క్లాసికల్ డాన్స్ అనగానే యూత్ అందరూ ఒక బ్యాక్ స్టెప్ వేస్తారు.

0: క్లాసికల్ డాన్స్ అనే కానీ క్లాసికల్ మ్యూజిక్ అని కానీ ఏదైనా ఒక ఒక వెనకడుగేస్తారు, అబ్బా అన్నట్టు చేస్తారనమాట. సో మన కల్చర్లో ఉన్న ఆ గ్రేస్, ఎస్పెషలీ డాన్స్ ఫామ్స్లో ఉన్న ఆ గ్రేస్, ఫిట్నెస్, మైండ్ఫుల్నెస్, వాటి గురించి ఈ జనరేషన్కి మీరు ఏం చెప్తారు, అంటే ఏం చెప్పాలనుకుంటారు?
1: సో మనం మనం ఎప్పుడు ఒకటి మర్చిపోకూడదు, మన రూట్స్, మన రూట్స్ ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు మనం టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యింది, మనకి కార్ ఉంది, లారీ ఉంది అని చెప్పి మనం నడవడం నేర్చుకో, అంటే చిన్నప్పటి నుంచి మనం పాకుతాము, నడుస్తాము, పరిగెడతాము. సో ఈ ప్రొసీజర్ అనేది ఆల్వేస్ ఉంటుంది. సో అలాగే మన మన కళ వాటి గురించి మనం ఇప్పుడు అందరికీ డాన్స్ లేదా అందరికీ సంగీతం ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారైనా మనల్ని వాటికి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న వర్క్షాప్స్ అటెండ్ అవ్వడమో లేదా సంగీత కచేరీలకు వెళ్ళడమో అలాంటి వాటిలో మనం వెళ్ళామంటే అప్పుడు మనకు తెలుస్తుంది మనకు అది ఇంట్రెస్ట్ ఉందా, మన మనస్కు అది నచ్చిందా, నేర్చుకోవాలనిపిస్తుందా లేదా అని. కొంచెం కష్టమైనా సరే ఒక 2 నిమిషాలు మన పూర్వీకులు చేసిన ఒక వాళ్ళు డెవలప్ చేసుకొని వచ్చిన ఒక ఆర్ట్ ఫామ్ కి మనం ఇచ్చేది రెస్పెక్ట్ అంటే మన టైం, మన టైం వాటికి ఇచ్చి వాళ్ళు చూడ్డానికి లేదా అవి చూడ్డానికి వెళ్ళడమో లేదా ఒక వర్క్షాప్, నార్మల్ గా చిన్న చిన్న చిన్న డాన్స్ లేదా చిన్న చిన్న అభినయాలు నేర్పించే వర్క్షాప్స్ ఉంటాయి, డాన్స్ కానీ సంగీతం కానీ ఏవైనా సరే, పెయింటింగ్ కానీ ఏమైనా సరే ఉంటుంది. సో వాటిల్లో అటెండ్ అయ్యి చిన్న మనకి ఒక ఆసక్తి పుట్టించేలాగా మనల్ని మనం చెయ్యాలి. అంటే మనలో ఆ ఒక థాట్ ఉండాలి, మన మన కల్చర్ ఇది, మన ఆర్ట్ ఫామ్ ఇది, మనం కాకపోతే ఇంకెవరు, మనం కాకపోతే ఎవరు నేర్చుకుంటారు, మనం నేర్చుకోవాలి. అది ఒక ఇయర్ టుగెదర్ నేర్చుకోవాలి అని కాకుండా కూచిపూడి నేర్చుకుంటే ఎలా ఉంటది, లేదా భరతనాట్యం లేదా మోహినియాట్టం ఏదైనా సరే నేర్చుకుంటే అది చెయ్యడం అంటే ఎలా ఉంటది. ఒక్కసారన్నా ముద్రలు పెట్టాలి, ఒక్కసారన్నా వాటి గురించి ఏంటి, అవి ఏంటి, ఎలా వచ్చాయి, ఆ స్టోరీ అన్నా తెలుసుకుంటే మేబీ అలా ఇంటర్వ్యూ ఒకరు ఇద్దరు వర్క్షాప్ వెళ్ళారు, ఒక ఇది బాగుంది ఒకసారి ట్రై చేద్దాం అని ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు కదా.
0: అవునవును, అంతే కదా, కరెక్ట్ గా చెప్పారండి. అంటే లైక్ ఏంటో అని వదిలేయడం కన్నా అసలు ఒక్కసారి ఒక ట్రై ఇచ్చి అట్లీస్ట్ దాని గురించి తెలుసుకోవడం అయినా చేయాలి నిజంగా.
1: అంతే, అలా అయితే మన మనకు తెలుస్తుంది మనకు అది నచ్చిందో లేదో.
0: అవును,
1: మనకు నచ్చిందో లేదో అనేది సెకండరీ.
0: అవును,
1: వాటి కోసం కూడా బయట రాజ్యాల నుంచి, బయట కంట్రీస్ నుంచి వాళ్ళు మన ఆర్ట్ ఫామ్ చూడడాని కోసమని వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ నేర్చుకోవడం, ఇక్కడ ఉండి నేర్చుకుంటున్నారు. వాళ్ళు వేరే రాజ్యంలో పుట్టి పెరిగిన వాళ్ళే మన కళకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు. మన మన కళ, మన మన రూట్స్ అవి, మనం మన దగ్గరే, మనం అందుబాటులో పక్కనే మనం వెళ్ళి నేర్చుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం దానికి బహు లైక్ వి హావ్ టు రెస్పెక్ట్ ఇట్ కదా, ఇవ్వడమే దానికి ఈక్వల్స్ టు విఆర్ గివింగ్ రెస్పెక్ట్. సో మన యూత్ కి నేను చెప్పేది ఇదే, గివ్ లిటిల్ టైం.
0: అంతే అంతే, కరెక్ట్.
1: ఎలా ఉంటది
0: మీరు అన్నట్టు ట్రై ఇవ్వాలి, మనం మన కల్చర్ ని వదులుకోకూడదు. ఎస్పెషలీ అండ్ పేరెంట్స్ కొంచెం వాళ్ళకి అలా చెప్తూ ఉండాలి, ఒకసారి రండి, విల్ జస్ట్ విజిట్ టు అ డాన్స్.
1: చదువు మార్క్స్ చదువు డాన్స్ కి వెళ్తే లేదా వేరే ఏమైనా నేర్చుకుంటే చదువు పోతుంది అనే థాట్ అనేది అసలు ఉండకూడదు.
0: ఉండకూడదు
1: మనకి. అదే మనం ఇప్పుడు ఫోన్ వాడడానికి, మనం ఫోన్ గేమ్స్ ఆడడానికి, ఫోన్ లో గేమ్స్ ఆడడానికి మనం స్పెండ్ చేసే ఆ హాఫ్ అన్ అవర్ డాన్స్ కో, సంగీతం కో, లేదా డాన్స్ నేర్చుకోవడానికో పెడితే మైండ్ ఫ్రెష్, రిఫ్రెషింగ్ గా ఉంటది పిల్లలకైనా సరే. సో పిల్లల్లో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, అవుట్ ఆఫ్ బాక్స్ థింగ్ చేయడం నేర్చుకుంటారు పిల్లలు. సో అదే మనం ఆ ఫోన్ కి లేదా లేజీగా ఇంట్లో కాసేపు టీవీ చూద్దాము తర్వాత చదువుదాము అనుకుని ఆ లేజీ టైమ్ లో మనం డాన్స్ లేదా ఇలాంటివి ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలకు కూడా ఆసక్తిగా ఉంటది కదా.
0: కరెక్ట్ కరెక్ట్, చాలా.
1: సో మనం అది మనం పెద్దలుగా పేరెంట్స్ గాను యూత్ గా మనం అంటే ఇప్పుడు అందరికి చిన్నతనంలో ఎక్స్పోజర్ దొరకకపోవచ్చు, బట్ సర్టెన్ ఏజ్ వచ్చాక లేదా మనకి జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన తర్వాత మనకి మన లైఫ్ లో మనం డిసిషన్స్ తీసుకోగలము అనే సిచ్యువేషన్ మనం వచ్చినప్పుడు మనం మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మనతో పాటు ఇంకో ఇద్దరు ఇప్పుడు తీసుకెళ్లి మన ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. మన పేరెంట్స్ తెగలేదు అని వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనం మన డోర్స్ మనం ఓపెన్ చేసుకోవాలి.
0: నిజంగా చాలా చక్కగా చెప్పారు నేహా గారు. నిజంగానే అన్ పేరెంట్స్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, పిల్లలకి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కల్పించాలి, వాళ్ళు వాళ్ళలో ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. సో ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్లో మీరు అచీవ్ చేయాలనుకుంటున్న ఆ గోల్స్, మీ ఆశలు ఆశయాలు ఏమిటి?

0: ఫ్యూచర్ లో ఇప్పుడు నేను ఏ లెవెల్లో అయితే డాన్స్ చేస్తున్నానో ఆ లెవెల్ ని ఇంకా ఒక 10 టైమ్స్ దాన్ని ఇంప్రూవ్ చేసి ఇంకాస్త ఆడియన్స్ ని ఎంజాయ్, వాళ్ళు ఆ కళని వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి. నేను ఎంతైతే ఎంజాయ్ చేస్తూ పర్ఫామ్ చేస్తున్నానో నా ఆ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళు కూడా కన్వే అయ్యేలాగా నేను పర్ఫామ్ చేయగలగాలి. అలా ఆ సాధన అనేది నాలో ఇన్నేళ్ళు ఎలా కంటిన్యూ చేశానో ఆ కంటిన్యూషన్ అనేది ఎక్కడ ఆగకుండా కంటిన్యూ అవ్వగలగాలి అనేది ఒక ఇస్ వన్ ఆఫ్ మై గోల్. అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ ఎలా నా రొటీన్ అయ్యిందో డాన్స్ కూడా నా రొటీన్ ఉండాలి. అండ్ ఆల్సో సో డాన్స్ అనేది ఇట్స్ గ్లోరీ ఫర్ ది ఆర్ట్. అంటే మనం దాన్ని అంటే ఆ డాన్స్ దాన్ని గొప్పతనాన్ని చాట చెప్పడానికి మనం దాన్ని అంటే ప్రదర్శించాలే గానీ మనం ఇంకేమీ ఉద్దేశం వేరే ఏమి దాంట్లో నుంచి ఉద్దేశించకుండా సెల్ఫ్లెస్ గా ఆర్ట్ కి మనం డివోట్ అవ్వాలి అనేది నేను అలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను థ్యాంక్ యూ. సో అండ్ ఆల్సో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేస్తే ఇప్పుడే కంప్లీట్ చేశాను. సో దాంట్లో ఫర్దర్ జాబ్స్ అవి చూస్తున్నాను. సో జాబ్ మై రొటీన్ లైఫ్ అండ్ ఆల్సో మై ఐ వాంట్ టు బ్యాలెన్స్ రెండు కూడా సైమల్టేనియస్ గా బ్యాలెన్స్ చేస్తూ రెండింటికి జస్టిస్ చేయగలగాలి అలాంటి సిచ్యువేషన్ లో నేను ఉండగలగాలి అనేది మై ప్లాన్ అండ్ గోల్.
1: నిజంగా మీరు ఖచ్చితంగా ఉంటారు కూడా. మీరు ఇంత బాగా లైక్ యూత్ అందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు మీ గోల్ పట్ల ఒక క్లారిటీతో ఉన్నారు. ప్లస్ మీరు ఆ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ ఆల్ దీస్ ఇయర్స్ మీరు చూపిస్తున్నారు కాబట్టి ఇంకా ముందు కూడా మీరు అంతే ఖచ్చితంగా రెండింటికి బ్యాలెన్స్ చేస్తారు అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం.
0: థ్యాంక్ యూ
1: సో మచ్ అండి నేహా గారు. మీరు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. మా యువవాణి ప్రేక్షకులందరికీ కూడా మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. మా యూత్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా మీరు నిలుస్తారు ఖచ్చితంగా. ఆల్రెడీ మీరు నిలిచిపోయారు ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ వేదికలపై పర్ఫామ్ చేసి రావడం, దేశాన్ని రిప్రజెంట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు ఆల్రెడీ సాధించారు, ఇంకా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. నా ఎక్స్పీరియన్స్ లో నా ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై గురు అండ్ మై పేరెంట్స్. సో నా గురువు గారికి నా పేరెంట్స్ కి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఆల్సో ద ఆడియన్స్ హూ హావ్ సపోర్టెడ్ టిల్ నౌ, ఇంతదాకా వెల్ విషర్స్ ఆడియన్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. యువవాణి టీమ్ కూడా నాకు ఈ ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, నేహా గారు చెప్పినట్టు కళ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, అసలు కళ అంటే ఏంటో ముందు తెలుసుకొని మన ఇండియన్ కల్చర్ గురించి తెలుసుకొని ఒక్కసారి దానికి కూడా ట్రై ఇచ్చి మనం ఖాళీగా ఉండే సమయాల్లో ఆవిడ చెప్పినట్టు ఒక్కసారి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చూడడము లేదా ఒక సంగీత కచేరీకి వెళ్ళడము ఇవన్నీ పిల్లల్లో ఇప్పటి నుంచే పేరెంట్స్ అందరూ కూడా అలవర్చాలని మా యువవాణి తరపు నుంచి మేము కోరుతున్నాము. సో ఇదండి ఇవాళ మీ యువవాణి కార్యక్రమం. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 రెయిన్బో సాగరిక. ఇదో కలరించి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

కరెక్ట్గా 5:30 అయిపోయింది. సో మీరు ఎంతగానో ఎదురు చూసే కార్యక్రమం వచ్చేసింది. ఒకే ఒక్క పదం, కానీ దాని వెనుక ఎన్నో వేల భావాలు, మరెన్నో అనుభవాలు, మరెన్నో గుండె చప్పుళ్ళు. ఆ పదానికి మీ భావాలు తోడైతే శబ్దమే ఒక కావ్యం అవుతుంది. అందుకే మీ భావాలను మా పదాలతో ముడివేయడానికి వచ్చేసింది మీకెంతో ఇష్టమైన అందమైన కార్యక్రమం మా పదం మీ భావం కార్యక్రమానికి. స్వాగతం. మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

సో గాయస్, ఇవాళ నేను మీకు ఇచ్చిన పదం ఏంటో గుర్తుందా? ఇందాక చెప్పాను కదా, నేను మీకు ఇచ్చిన పదం కళ. సో ఈ పదాన్ని అనుసరించి మీ భావాలని, మీ అనుభవాలని అన్నీ రంగరించి కలగలిపి ఒక చక్కటి కవిత రూపంలో మా వాట్సాప్ నంబర్ 6304767436కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. మీ పేరు, ప్రాంతం టైప్ చేసి మెసేజ్ చేయండి. అంతలోగా ఈ బ్యూటిఫుల్ పాట వింటూ ఉండండి. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం నుండి. ఓ కళా, ఓ కళా అనే బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ మీకోసం.

సో గైస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. సో కవితలు అయితే రెడీగా ఉన్నాయి, వాట్సాప్ మెసేజ్ చేసేశారు. సో మునగపాక నుంచి ఆడారిన నాగేశ్వరరావు గారు రాస్తున్నారు, నిదురించే కంటి పాపల వెనుక రహస్యంగా దాగున్న ప్రపంచం కళ. చీకటి రాత్రిని సైతం రంగులమయం చేసే అద్భుతం కళ. ఆశల పల్లకీని మోసేది కళ, ఆశయాల తీరానికి నడిపేది కళ, నిరాశల చీకటిలో వెలిగే దీపం కళ, రేపటి గెలుపుకు వేసే తొలి అడుగు కళ. చాలా చాలా బాగుందండి మీ కవిత. సో నెక్స్ట్ అనురాధ గారు రాస్తున్నారు శ్రీకాకుళం నుండి, కనురెప్పల చాటున దాగున్న రూపం, నిద్రలో పలికిన తీయని భావం, కంటికి కనిపించని మాయాలోకం. కళ అనేది ఒక అపురూప ప్రయాణం, నిజాన్ని తలపించే నిశ్శబ్ద చిత్రం, రేపటి ఉదయానికై చేసే ప్రయత్నం, ఎగిరే మనసుకు రెక్కల బలం, బ్రతుకు బాటలో ఆశల దీపం. కళలు కనడం మనిషికి సహజ గుణం, కళ నిజమవ్వడమే జీవిత గమ్యం. చాలా చాలా బాగుందండి మీ కవిత కూడా. సో నెక్స్ట్ ఆజాద్ చిత్రం నుండి, కళ అనుకో అనే బ్యూటిఫుల్ మెలడీ మీకోసం.

సో గైస్ కవితలు అయితే పెట్టేస్తున్నారు వాట్సాప్ నెంబర్కి. సో విజయనగరం నుండి చంద్రశేఖర్ గారు రాశారు ఈ కవిత. కనురెప్పల మూసి పడుకుని నిద్రపోయే మగత మత్తులు దృశ్యంలా కనిపించే ఒక అదృశ్య రూపం కళ. ఈ స్వప్నం మనం కనే కలల్ని ఊహల్లో నిజం చేస్తుంది. చాలా బాగుందండి మీ కవిత. నెక్స్ట్, విశాఖపట్నం నుండి గోపాలరావు గారు, హేమలత గారు, ఉషా గారు, టోనీ గారు రాస్తున్నారు. కళ, కళలు అందరూ కంటూ ఉంటారు. అదేంటో, వీటిలో మంచి మంచి మంచి మంచి కళలు వస్తుంటాయి. అవి అనుకోకుండా కళలు కన్నవారికి అవి కొన్ని నిజాలవుతూ ఉంటాయి అన్నది చాలా అరుదు అని అంటే అతిశయోక్తే కాదు. చాలా బాగుందండి మీ కవిత కూడా. నెక్స్ట్, మధురవాడ నుండి కీర్తన గారు రాస్తున్నారు. కాస్త కనులు అలసి అలా కనులు మూసుకొని ఉంటే అలా అలా వేరే ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళే ఒక విహారి నిజం కాని అందమైన ఓ కళ. కళను కనువాటిని సాకారం చేసుకోవటం మన లక్ష్యం. అల్లిబిల్లిగా అలా వచ్చి మాయమైపోయిన సంగతులు ఎన్నో కొన్ని గుర్తుంటాయి, మరికొన్ని మరుపు వస్తాయి. ఏదైనా అందమైన కళలు, ఆనందకరమైన హరివిల్లులు. చాలా బాగుందండి మీ కవిత కూడా. ఈ కవితలన్నీ విన్నారు కదా, మరి కళ అనే పదం మీద మీరు కూడా మీ అనుభవాలను, మీ భావాలను అన్నీ కలిపి ఒక కవిత రూపంలో మా వాట్సాప్ నెంబర్ 6304767

శ్రీకాకుళం నుండి మహేష్ బాబు గారు రాస్తున్నారు. కావ్యం మునివేళ్లపై నడిచివచ్చే మధుర జ్ఞాపకం కళ. కంటిపాపల చాటున దాగున్న రూపం కళ. నిద్రలేచాక మిగిలే నిరాశల బరువు కళ. సాధించాలనే తపనకు ఇలా వేసే అడుగు కళ. కనుపాపల అంచున వికసించే స్వప్నం కళ. రేపటి ఉదయాన్ని తలిచేటి ప్రాణం కళ. కాలాన్ని గెలిచే నిలిచే నిజమైన రూపం కళ. ప్రతి మనిషి గుండెలో పండేటి సత్యం కళ. చీకటి తెరలను చీల్చే వెలుగురేఖ కళ. జీవిత గమ్యానికి దిక్సూచిగా నిలిచే శక్తి ఒక నిజమైన గొప్ప కళ. చాలా బాగుందండి మీ కవిత. వైజాగ్ నుండి వీరేంద్ర గారు రాస్తున్నారు. కంటి తెరపై కమ్మటి ఆశల కళ అది. మనసు పొందే చక్కని చిక్కని కళ. నా ప్రేమ సామ్రాజ్యపు రారాణి నా హృదయ సీమై ఎగరవేసే బావుట అది. ఉద్యానవన విహారనైన వేళ ఆ గండు కోకిల కిలకిల రాగాల కూడా కలేన. చీకటిలో మెరిసే రవ్వలు మిణుగురులు కాదు కదా నన్ను అల్లేసిన వెండి స్వర తీగలేము అనుకున్న. ప్రతి అక్షరం వెనుక దాగిన సరిగమలు పక్షుల కిలకిల రాగాలై నేను రాసిన కవితలే అనుకున్నా ఇది కలేనా. చాలా బాగుందండి మీ కవిత కూడా.

కాకినాడ నుండి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు, అజయ్ గారు, ప్రసాద్ గారు, రమణాచందు గారు రాస్తున్నారు. కళ నిలవదులే నిదురే నిలవకపోతే, నిద్రమత్తులో మత్తెక్కించే మధురమైన కళ నిజమైతే ఎలా? కలో నిజమో తెలియదు నిద్రరాని ఎదకి, తెల్లవారదు కలే తెలియని కనులకు. చాలా బాగుందండి మీ కవిత.

చాలా బాగా సాగింది కదా ఈ కవితల ప్రయాణం. ఇలాంటి మంచి మంచి కవితలు, ఇలాంటి మంచి మంచి పాటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన వాతావరణ వివరాలు: వాల్టేర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీ సెల్సియస్. విశాఖపట్నం పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25.2 డిగ్రీ సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ ఉరుములు లేదా వర్షంతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. మీరు ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. విని వెంటనే తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. తదుపరి సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: are Marcos Jr. He welcomed the Philippines' participation in the BRICS summit as the current ASEAN chair. External Affairs Minister Dr. H. Jaishankar held a meeting with Saudi Foreign Minister Prince Faisal bin Farhan Al Saud on the sidelines of the BRICS summit in New Delhi. The two leaders exchanged views on regional and global developments and discussed ways to further advance bilateral cooperation between India and Saudi Arabia. Finance Minister Nirmala Sitharaman met Uzbekistan's Deputy Prime Minister and Minister of Economy and Finance Jamshid Kochkarov in New Delhi on the sidelines of the BRICS summit. In a social media post, Ms. Sitharaman said during the meeting, both sides discussed strengthening bilateral economic and financial cooperation and exchanged views on areas of mutual interest. Union Home Minister Amit Shah has called upon the Indian gems and jewellery industry to ensure that the entire ecosystem and manufacturing chain of lab-grown diamonds remains firmly in Indian hands. Addressing the 52nd India Gems and Jewellery Awards ceremony in Mumbai, Mr. Shah said that the nature of the diamond trade is changing with the emergence of lab-grown diamonds. He said that the lab-grown diamonds market in terms of volume is expected to become nearly 50 times the size of the current diamond market, describing it as a monumental opportunity for India. In Indonesia, the death toll has risen to 6 after a ferry carrying more than 240 people overturned due to bad weather in the Java Sea today. Nearly 130 passengers and crew members remain missing. Indonesian rescuers said at least 107 people have been rescued so far as search and rescue operations continue around the vessel's last known location. In hockey, India's women's team has won the Junior Asia Cup title for the third consecutive time. The defending champions defeated China 1-0 in the final at Moshi in China this afternoon. Sanika Chandrakant Mane scored the only goal of the match in the 17th minute to help India secure the victory. For this triumph, India completed a hat-trick of Junior Asia Cup titles, having also won the championship in 2023 and 24. In men's cricket, India will begin the three-match 2020 international series against Afghanistan at the Arun Jaitley Stadium in Delhi this evening. The match will start at 7 p.m. Indian time. And in the Women's T20 Asia Cup cricket final, India will face defending champion Sri Lanka in Dubai today. India are the most successful team in Women's Asia Cup history with 7 titles. And with that, we end this news bulletin.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mothers' bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
5: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi sarkar ki prathmikta hai.
4: Connect with your nearest Anganwadi today, because Hamari Anganwadi hai, Hamari Zimmedari.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వార్తల వివరాలు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన

ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్టంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు, ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బ్యారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24

0: గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
2: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. బ్రిక్స్ సంఘః న తావత్ కేవలం రాష్ట్రాణాం పరిగణిత సముదాయమాత్రః, అపితు వైశ్విక విషమతానాం పరిహారాయ ఏకా అనన్యథా సిద్ధా సమాధాన పారిస్థితికీ ప్రణాళి వర్తతే ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నవదిల్లీ ఘోషణాపత్రం బ్రిక్స్ దేశానాం భావి సహయోగస్య అబాధిత మార్గదర్శకం ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గృహమంత్రిణః అమిత శాహస్య ఆహ్వానం ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర ఉత్పాదన శృంఖలా భారతస్య ప్రభుత్వే ఏవ అవచిన్నా తిష్ఠేత్. అపి చ దుబై నగరే నివర్త్యమానాయాః T20 ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః చరమే సోపానే అద్య భారతం శ్రీలంకా దళేన సహ పక్ష ప్రతిపక్ష భావేన సమ్ముఖీ భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అవోచత్ యత్ బ్రిక్స్ న కేవలం రాష్ట్రాణాం సమూహః అపితు సమాధానానాం కించన పారిస్థితికీ తంత్రమస్తి. విగత దినద్వయస్య గహన చర్చాభిః అయం దృఢవిశ్వాసః అధికః సుదృఢః జాతః. సుదృఢతా, నవాచారః, సహకారః, సతత వికాశశ్చ ఇత్యాదిషు విషయేషు ఆయోజితే బ్రిక్స్ సత్రే స్వకీయ సమాపనాభిభాషణే శ్రీమోదీ ఆశాం ప్రాకటయత్ యత్ శిఖర సమ్మేళనె అంగీకృతం నవదిల్లీ ఘోషణాపత్రం ప్రకాశిత దృష్టికోణేన భవిష్యత్ సహకారాయ చ స్పష్టాం దిశం నిర్దిశేత్. తేన సర్వాణి పరిణామాత్మక లక్ష్యాణి సమయబద్ధ కార్యేషు పరిణామయితుం అంత్యోదయ ప్రభావం జనయితుం చ ఆవశ్యకత ప్రతిపాదితా. సహ ప్రత్యపాదయత్ యత్ బ్రిక్స్ ప్రారూపం కేవలం అభిలేఖీకరణం విహాయ వాస్తవిక జీవనే ప్రత్యక్ష ప్రభావం ఉత్పాదయితుం సదస్య రాష్ట్రాన్ని పరస్పరం మిలిత్వా కార్యం కరిష్యంతి.

ఎండ్ ఆర్ మార్కూస్ ఇత్యనేన సహ ఉచ్చస్తరీయ సంభాషణం సమాచరితం. ఆసియాన్ అధ్యక్షరూపేణ ఫిలిప్పీన్స్ దేశస్య బ్రిక్స్ సమ్మేళనే ఉపాధిరహితాం సహభాగితాం సహ సహర్షం అన్వమోదత. ఉభౌ నేతారౌ ద్వైపాక్షీయ సహయోగే వ్యాప్తిజ్ఞానేన సాధితాం సంపూర్తిం ప్రతి పూర్ణం సంతోషం ప్రకటితవంతౌ. తథా హి ప్రతిరక్షా సురక్షా వ్యాపార నివేశ అంతరిక్ష రేల్ శిక్షా పర్యటన విజ్ఞాన ప్రౌద్యోగికీ జనసంపర్క క్షేత్రేషు చ కూటనీతిక సంబంధానాం అనన్యథా సిద్ధత్వం సుదృఢీకర్తుం అంగీకారం ప్రాపతుః. రత్నాభూషణ క్షేత్రే స్వావలంబనస్య ఆహ్వానం కూర్వన్ గృహమంత్రి అమిత్షాహ ముంబయ్యాం ఉపస్థాపయత్ యత్ ప్రయోగశాలా నిర్మిత వజ్రాణాం సమగ్ర పారిస్థితికీ ప్రణాళీ నిర్మాణ శృంఖలా పూర్ణతయా భారతే ఏవ నియంత్రణీయా. మంత్రిణా ఉద్ఘోషితం యత్ భారతస్య పార్శ్వే అస్మిన్నవసరే విజయ ప్రాప్త్యై పూర్ణా క్షమతా వర్తతే. సమారోహే రాజ్యస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస ఉపముఖ్యమంత్రి ఏకనాథ షిందే చ ఉపస్థితౌ ఆస్తాం. పారంపరిక చికిత్సా పద్ధతీనాం అంతారాష్ట్రియ స్వీకృతిం ఉద్ఘోషయన్ ఆయుష్ మంత్రి ప్రతాప రావ జాదవ ప్రావోచత్ యత్ బ్రిక్స్ ఘోషణాపత్రే TCIM ఇత్యస్య సమావేశః భారతస్య మహతీ సంపూర్తిః అస్తి. మంత్రిణా ప్రతిపాదితం యత్ వైజ్ఞానిక అనుసంధానైః గుణవత్తా నియంత్రణైః చ ఆయుర్వేద పద్ధతిం విశ్వస్తరే ప్రతిష్ఠాపయితుం ప్రశాసనం అనవరతం ప్రయతతే. మహిళానాం 20-ప్రతివింశతి ఏషియా చషక క్రికెట్ ప్రతిస్పర్ధాయాః అంతిమే చక్రే అద్య దుబై నగరే భారతస్య ప్రతిస్పర్ధా శ్రీలంకా దళేన సహ భవిష్యతి. ఇయం నిర్ణాయక స్పర్ధా భారతీయ సమయానుగుణం రాత్రౌ 8 ప్రారప్స్యతి. ఉభే అపి దళె భారతం శ్రీలంకా చ స్పర్ధాయాం అపరాజితే భూత్వా అంతిమ చరణం ప్రవిష్టే. మహిళా ఏషియా చషకస్య ఇతిహాసే 7 విజేతా భూత్వా భారతీయ దళం సర్వాధిక సఫలం దళమస్తి. ఇతి వార్తాః.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

సో వెల్కమ్ బ్యాక్ గాయ్. సో మీరు వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో కలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

కానీ సండే అయిపోతుందని బాధపడకుండా మన మిక్స్డ్ మస్తీ ప్రోగ్రామ్తో ఎంజాయ్ చేస్తూ మళ్ళీ రేపటి గురించి ఒక స్పిరిట్ని నింపుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. సండే కాబట్టి ఇవాళ అంత్యాక్షరి కాదు కదా, మరి ఇవాళ ఏంటి? ఇవాళ మూవీ క్విజ్ అండోయ్. సో సినిమా అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ఎవరు కాదని లేరు దాన్ని, ఎందుకంటే సినిమా అంటేనే ఒక ఎమోషన్ కదా. సో అందుకని నేను సినిమా మీ సినిమా నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మూవీస్ అన్నిటి నుంచి మంచి మంచి క్వశ్చన్స్ అనేవి సేకరించి మీ అందరి కోసం ఒక క్విజ్లా తయారు చేసేసాను. సో ఈ బ్యూటిఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ వింటూ ఇంకా ఆలస్యం లేకుండా చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, బంగారం చిత్రం నుండి మన మన మెంటల్ మదిలం.

0: భలే ఎనర్జెటిక్ సాంగ్తో మనం ఈ షోని స్టార్ట్ చేసేసాం. సో నేను మీకు ఇచ్చే ఫస్ట్ క్వశ్చన్, నేను ఒక డైలాగ్ చెప్తాను, అదే సినిమాలోదో మీరు గెస్ చేయాలి. పిచ్చి, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్డు కొట్టవు. మళ్ళీ చెప్తున్నాను, పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు. ఈ డైలాగ్ ఏ చిత్రం నుండి, గెస్ చేసేయండి. సో కాలర్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేస్తూ. హలో హలో హలో హలో అండి, గుడ్ ఈవినింగ్.
1: నవ్వుతూ పలకరిస్తున్న అజయ్ ప్రవీణ్ గారు, శుభ సాయంత్రం.
0: నా పేరు

0: ప్రణవి అండి, శుభ సాయంత్రం. సో నేను చెప్పిన డైలాగ్ ఏ సినిమాలో అదో గుర్తుపట్టారా?
1: అసలపూడి సత్యరెడ్డి.
0: ఓకే అండి, సత్యరెడ్డి గారు. సో నేను చెప్పిన డైలాగ్ ఏ సినిమాలో అదో గుర్తుపట్టారా?
1: ఆ సినిమానే కృష్ణ కృష్ణ అనుకుంటున్నాయండి అది.
0: కాదండి, కాదు. సో నెక్స్ట్ కాలర్కి అవకాశం ఇచ్చేద్దాం.
1: సరే బాయ్.
0: బాయ్. హలో హలో
1: హలో,
0: హలో అండి, నమస్తే.
1: నమస్తే అండి. మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: చెప్పండి నాగేశ్వరరావు గారు, నేను ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ గెస్ చేశారా? ఏ సినిమాలోదో నేను ఇచ్చిన డైలాగ్
1: గెస్ చేసావండి.
0: చెప్పండి చెప్పండి.
1: నువ్వే నువ్వే
0: చాలా కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు నాగేశ్వరరావు గారు. థ్యాంక్
1: ఓకే
0: యూ
1: అండి.
0: సో మచ్. సో నెక్స్ట్ కాలర్ కెళ్ళే ముందు, నువ్వే నువ్వే చిత్రం నుండి అమ్మాయి నచ్చేసింది అనే బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి. ఇంతకీ నెక్స్ట్ డైలాగ్ ఏంటో చెప్పాలి కదా. నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే, నిజం చెప్పినప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. ఇదే సినిమాలో ఉందో గెస్ చేస్తుండండి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ.

0: సో కాలర్స్ అందరూ కాల్ చేస్తున్నారు. డైలాగ్ మళ్ళీ చెప్తాను. నిజం చెప్పినప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది. సో ఈ సినిమా, ఈ డైలాగ్ ఈ సినిమాలో ఎందుకు గెస్ట్ చేసేసారేమో చూద్దాం. హలో,
1: హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, మీ పేరు
1: శిరీష ఉన్నాయంట.
0: చెప్పండి. శిరీష గారు, మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు?
0: నేను బాగున్నానండి. సో మీరు గెస్ట్ చేశారా ఏ సినిమాలో అని?
1: ఇప్పుడు పాట మేడం,
0: పాట కాదండి, నేను ఇప్పుడు డైలాగ్ చెప్పాను కదా, పాట ప్లే చేసే ముందు.
1: అది వినలేదు మేడం.
0: అవునా? మళ్ళీ
1: ఒకసారి
0: చెప్తాను
1: రిపీట్
0: చూడండి.
1: చేస్తారా?
0: నిజం చెప్పినప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. గెస్ట్ చేశారా?
1: లేదు మేడం.
0: ఓకే. ఈ సినిమాలో హీరో పేరు బంటు. ఇదే నేను మీకు ఇచ్చే హింట్.
1: హీరో పేరు మేడం
0: బంటు, బంటు.

0: ఓకే, సో నెక్స్ట్ కాలర్కి
1: గుడ్
0: కూడా
1: ఈవెనింగ్ మేడం.
0: అవకాశం ఇచ్చేద్దాం.
1: థ్యాంక్ యూ.
0: హలో,
1: హలో, నమస్తే అమ్మా. బంగారు తల్లి, బాగున్నారమ్మా?
0: బాగున్నానండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బాగున్నానమ్మా. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు, మన వాళ్ళందరు కూడాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో గెస్ట్ చేశారా నేను ఏ సినిమాలో డైలాగ్ చెప్పానని?
1: ఇది ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా.
0: నిజం చెప్పినప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది.
1: మళ్ళీ చెప్పారమ్మా, ఇంతలాంటి నన్ను కూడా ఎరకట్టలో పెట్టారు. ఇది
0: అవునా? సో నెక్స్ట్ కాలర్ కి అవకాశం ఇచ్చేద్దాం.
1: ఓకేనమ్మా.
0: హలో,
1: హలో, పలకరింపుల ప్రణవి గారు.
0: నమస్తే అండి. నమస్తే, మీ పేరు?
1: నమస్తే అండి. నా పేరు అగ్రాల ప్రసాద్ అండి. చిన్నమ్మ వారు ఇదండి, బ్లైండ్ అండి. మీరు
0: చెప్పండి.
1: చెప్పిన దానికి నువ్వే నువ్వే ఆన్సర్ అండి.
0: అది ఫస్ట్ క్వశ్చన్ కండి, నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ వేరు.
1: అది వేరే క్వశ్చన్ అడిగితే ఎలాగండి? అది
0: నేను
1: నేను వేరే మళ్ళీ చేసుకుని చెప్తాను, ఎందుకంటే కరెంట్ లేదు.
0: ఓకే
1: నేను
0: ఓకే, నో
1: సాయంత్రం
0: ప్రాబ్లం, నో ప్రాబ్లం. నెక్స్ట్
1: అలా కదా. ఏంటి, ఒక్క నిమిషం
0: చెప్పండి, చెప్పండి.
1: ఇవాళ సాయంత్రం పోగానే కూడా మిస్ అయిపోయాను. మీరు టాపిక్ ఇచ్చారు కదా,
0: అవును అవును అవును.
1: దానికి మిస్ అయిపోయాను. అది ఏం టాపిక్ ఇచ్చారో నాకు తెలియదండి.
0: ఓకే ఓకే, సో నెక్స్ట్ కాలర్ కి కూడా అవకాశం ఇచ్చేద్దామండి. హలో,
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: అమ్మా నమస్తే. అమ్మ,
0: సో నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసా మీకు?
2: అలా వైకుంఠపురం.
0: కరెక్ట్ కరెక్ట్. అమ్మయ్య గెస్ట్ చేసేసారు ఎవరో ఒకరు ఇప్పుడు.
2: శ్రీనివాసరావు గారి చెప్పదంట.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో
2: ధన్యవాదాలమ్మా.
0: అలవైకుంఠపురం చిత్రం నుండి బుట్టబొమ్మ, బుట్టబొమ్మ సాంగ్ మీ అందరి కోసం.

పాట ప్లే చేసే ముందు నేను నెక్స్ట్ చెప్పబోయే డైలాగ్ ఏంటంటే, రేపు 10 o'clock రెవ్లాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. 10 o'clock అంటే ఇండియాలో లాగా ఇక్కడ 9 11 o'clock ఉండడం కాదు, ఇక్కడ టైం అంటే టైం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clockకి మనం ఇక్కడ ఉండాలి, అంటే 9 o'clockకి మనం బయలుదేరిపోవాలి, అంటే 8:50కి మనం కింద ఉండాలి, అంటే 8:45కి లిఫ్ట్లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలేయాలి. ఈ ఫేమస్ డైలాగ్ ఏ చిత్రం నుండో మీరు గెస్ చేస్తూ ఉండండి. అలవైకంఠపురంలోని బుట్టబొమ్మ సాంగ్ వింటూ.

0: సో నేను చెప్పిన ఈ డైలాగ్ గుర్తుందా? రేపు 10 o'clock రెవలాన్ వాళ్ళతో మీటింగ్ ఉంది. 10 o'clock అంటే ఇండియాలో లాగా 11 o'clock వెళ్ళడం కాదు, ఇక్కడ టైం అంటే టైం. 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి, అంటే 8:50 కింద ఉండాలి, అంటే 8:45 లిఫ్ట్లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలేయాలి. ఈ డైలాగ్ ఏ సినిమాలోందో గెస్ చేశారో లేదో అనుకుంటున్నాను, సో కాల్స్ లిఫ్ట్ చేసేద్దాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: మీ పేరు?
1: నా పేరు శిరీష అండి.
0: చెప్పండి శిరీష గారు, ఈ డైలాగ్ విన్నారా?
1: విన్నానండి, మన్మలుడు మూవీ అండి.
0: సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో
1: మీ వాయిస్ చాలా బాగుంటుందండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, సో మన్మధుడు చిత్రం నుండి నా మనసుని మీటకి నీస్తమా అనే బ్యూటిఫుల్ మెలోడియస్ కమ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం.

ఇంతకీ నెక్స్ట్ డైలాగ్ చెప్పాలి కదా మరి మీకు. నెక్స్ట్ డైలాగ్ ఏంటంటే, ఇదిగో కోడలు గారు ఇదేదో తినమంటున్నారు, పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్లో నా బ్యాలెన్సు 325 రూపాయలు ఉందని నా భార్యకు చెప్పు. తినండి, ఇంకా తినరే. సో ఈ ఫేమస్ ఐకానిక్ డైలాగ్ ఏ మూవీలో అదో గెస్ట్ చేస్తూ ఉండని మన్మధుడు చిత్రంలో ఉన్న పాట వింటూ.

0: సో ఈ ఆన్సర్ గెస్ చేశారని అనుకుంటున్నాను, కాల్స్ చూసేద్దాం. హలో
1: హలో,
0: హలో అండి,
1: శుభ సాయంత్రం అమ్మా. కనీసూరు డాబగాని ప్రాంతం మాట్లాడుతున్నామా?
0: చెప్పండి సార్. సో నేను చెప్పిన డైలాగ్ గెస్ చేశారా?
1: నువ్వు నువ్వు కావాలి.
0: కాదండి కాదు. సో నెక్స్ట్ వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చేద్దాం. నేను డైలాగ్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇదిగో కోడలు గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్లో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యకి చెప్పు. తినండి, ఇంకా తినరే. ఈ ఫేమస్ డైలాగ్ ఏ చిత్రంలో ఉండో గెస్ చేయండి. అన్నట్టు ఒక హింట్ కూడా ఇస్తానండో మీకు. ఈ సినిమాలోని హీరో ఒక డిటెక్టివ్. సో కాల్స్ చేస్తున్న వారు గెస్ చేశారేమో చూద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ ప్రణవి.
0: గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ పేరు?
2: బ్రహ్మానందం ఉందేనా? నాగార్జున గారిదేనా? అదేనా? ఇంకేదైనా మార్చారా డైలాగ్?
0: వేరే డైలాగ్ ఇచ్చానండి నేను.
2: అయ్యో,
0: సో
2: చేసేది
0: మళ్ళీ
2: ఏమమ్మా?
0: డైలాగ్ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఇదిగో కోడలు గారు నన్ను ఏదో తినేమంటున్నారు. పత్రిక జాగ్రత్త, స్టేట్ బ్యాంక్లో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యకి చెప్పు. తినండి. ఈ ఫేమస్ ఐకానిక్ డైలాగ్ ఏ సినిమాలో గెస్ చేశారా?
2: తెలీదమ్మా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. బాయ్
0: ఓకే
2: అమ్మా.
0: ఓకే. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. ఓకే, కాల్ కట్ అయింది. సో ఈ సినిమా ఎవరు గెస్ చేయలేకపోయారా? ఈ సినిమాలో హీరో ఒక డిటెక్టివ్. సర్లేండి, ఇంకొక హింట్ ఇస్తాను. ఈ సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారిది. ఇప్పుడు గెస్ చేసే ఉంటారే. సో కాల్ ఎవరు ఇస్తున్నారు చూసేద్దాం. హలో హలో
3: మేడం.
0: హలో అండి.
3: హలో,
0: హలో, నమస్తే అండి.
3: నమస్తే మేడం.
0: సో గెస్ చేశారా ఆన్సర్ని?
3: గెస్ చేశాను మేడం.
0: చెప్పండి చెప్పండి.
3: చంటబ్బాయ్. చంటబ్బాయ్ మేడం.
0: కరెక్ట్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. చంటబ్బాయ్ చిత్రం. సూపర్ గెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు?
3: శశికళ మేడం, గోపాలపట్నం.
0: శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్.
3: ఓకే మేడం.
0: సో చంటబ్బాయ్ అండి నేను చెప్పిన సినిమా. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా అసలు ఈ సినిమా అంతే చాలా బాగుంటుంది కదా. జంధ్యాల గారి డైలాగ్స్ అద్భుత. సో చంటబ్బాయ్ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ పాట మీ అందరి కోసం.

ఇదండి, చాలా చక్కగా సాగింది ఈ క్విజ్. కొంతమంది గెస్ట్ చేశారు, కొంతమంది గెస్ట్ చేయలేకపోయారు, కానీ పర్వాలేదు. కానీ ఎంటర్టైన్డ్గా జరిగింది ఈ ప్రోగ్రామ్ మొత్తం. సో ఇలాంటి మంచి మంచి ఎనర్జెటిక్ ప్రోగ్రామ్స్ వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 రెయిన్బో సాగరిక. ఏదో కల నుంచి కెరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

0: విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి వెనువెంటనే ఫామ్ టు సిటీ స్పాన్సర్డ్ కార్యక్రమం వింటారు. ఫామ్ టు సిటీలో కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర అనే అంశంపై ఆముదలవలస కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ భాగ్యలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి గారు. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీలో మరియు ఇంగ్లీష్ భాష ఆంగ్లం భాషల్లో. ఆఫ్ ట్యూబ్ కామెంటరీ కేవలం రేడియో సెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే 7:45 ఎఫ్ఎం యాప్ ద్వారా మెలడీ మ్యాచ్, మంచి మంచి మెలోడియస్ సాంగ్స్ మరియు స్ట్రెస్ రిలీఫ్

టిప్స్ అండ్ కొన్ని సామెతలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. 8:40 తెలుగు సినిమా పాటలు వింటారు. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 9:30 నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఫీచర్ ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. 10:00 రవి వాసరియ అఖిల్ భారతీయ సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అలాగే 11:05 ఇంగ్లీష్లో వార్తలు వింటారు, ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం FM 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
2: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
1: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు.

అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడమనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్యదేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యతా ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాప్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు
ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్

0: పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 2వ T20 మ్యాచ్ మంగళవారం, 3వది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు మీరు ఫార్మ్ టు సిటీ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర గురించి ఆముదాలవలస కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ భాగ్యలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి గారు.

0: టు సిటీ, రైతు పొలం నుంచి నగరానికి వ్యవసాయ విజ్ఞానాన్ని చేరవేస్తున్న ఒక చక్కని వారధి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు అని మనం చెప్పచ్చు. ఈ వారధిని బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర ఏంటి, రైతులకు అందుతున్న శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్గదర్శకత్వం నగర ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ ఆసక్తికరమైన అంశం మీద మనతో మాట్లాడడానికి ఆమ్దాల్ వలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు మనతో మన స్టూడియోస్లో ఈరోజున్నారు. ఈరోజు ఫార్మ్ టు సిటీ కార్యక్రమానికి భాగ్యలక్ష్మి గారు, మా హృదయపూర్వక స్వాగతం మీకు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. ఈ ఫార్మ్ టు సిటీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
0: అయితే ఫార్మ్ టు సిటీలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర అంటే నగర యువతకి వ్యవసాయాన్ని ఒక కెరీర్ గా ఆకర్షణీయంగా మార్చడంలో కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర ఏంటి చెప్పండి.
1: ఫార్మ్ టు సిటీ అంటే నేరుగా పంట పొలాలు లేదా వ్యవసాయ క్షేత్రాల నుండి వ్యవసాయ ఉత్పత్తులను పట్టణ ప్రాంతాలకు సరఫరా లేదా మార్కెటింగ్ మరియు అనుసంధానం కొరకు కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా విస్తరణ కార్యక్రమాలను చేపడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా పరిశీలన క్షేత్రాలు అంటే ఆన్ ఫార్మ్ ట్రయల్స్ లేదా టెస్టింగ్ అంటాం, అవి చేపడతాం. అదేవిధంగా ప్రదర్శన క్షేత్రాలు, ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ ని వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలు అనగా వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మెథడ్ డెమాన్స్ట్రేషన్స్, అవగాహన కార్యక్రమాలు, కిసాన్ మేళాలు, వినియోగదారులు మరియు కొనుగోలుదారుల కలయిక గురించి బయ్యర్ సెల్లర్ మీటింగ్స్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది.
0: ఇవన్నీ కూడా యువతకి ఆకర్షించడానికి కావచ్చు, యువతకి ప్రధానంగా కావచ్చు చేస్తున్నారండి.
1: ఇది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే యువతని వ్యవసాయం వైపు మళ్లించడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయండి.
0: బాగుందండి. ఇలాగే మీరు చేస్తున్న ఈ అర్బన్ యూత్, పట్టణ ప్రాంత యువత ఈ ఫార్మింగ్ మీద ఆసక్తి పెంచడానికి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ కానీ ఫీల్డ్ డిమాన్స్ట్రేషన్స్ కానీ కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రాలు అందిస్తున్నాయా?
1: పట్టణ ప్రాంత యువత మరియు విద్యావంతులైన యువతీ యువకులు వ్యవసాయం వైపుకు ఆకర్షించబడటానికి, వారిలోనున్న ఆసక్తిని పెంచడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు ముఖ్యంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యమైనది ఆర్యా ప్రోగ్రామ్, అంటే అట్రాక్టింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్ అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. దీనిలో ముఖ్యంగా పట్టణ యువతకి వీలయ్యే కార్యక్రమాలు, అంటే వాళ్ళకి వ్యవసాయంలో యాంత్రీకరణని పెంపొందించే విధంగా యాంత్రిక యంత్రాలు ఎలా వినియోగించాలి, దాని తాలూకు రిపేర్లు, మరమ్మతులు, అదేవిధంగా దాని వాటి యాజమాన్యం గురించి వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలని ఎక్కువగా కండక్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ పట్టణ యువతలో వాళ్ళకు ఉన్న వనరుల్లోనే మనం అంటే స్థలం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్బన్ గార్డెన్స్, టెరెస్ గార్డెన్స్ వీటి మీద కూడాను ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయటమే కాకుండా విలువాధారిత ఉత్పత్తుల్ని ఎలా తయారు చేయాలి వాటి తాలూకా శిక్షణ కార్యక్రమాలను కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది.
0: మరో ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకునే ముందు ఒక సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది, వినేద్దాం.

0: భాగ్యలక్ష్మి గారు చక్కగా చెప్పారు. నేను ఇంకా అడగబోతున్నాను, అంటే చాలా మందికి ఈ వ్యవసాయం చేద్దామన్నా కూడా ప్రాపర్గా వారికి వ్యవసాయ క్షేత్రాలు అంటే భూములు లేకపోయి ఉండొచ్చు. వారికి మరి వారి ఉత్సుకత కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఎలా తీరుతుంది అనే దానికి మీరు చెప్పినట్టు ఈ విధంగా అంటే టెర్రస్ గార్డెనింగ్ అని ఇంకా హైడ్రోపోనిక్స్ ద్వారా మన వ్యవసాయం చేయడం అని ఇవన్నీ కూడా మీరు అందిస్తున్నారు ట్రైనింగ్స్లో అని అంటున్నారు. వాటిని ఇంకొంచెం వివరంగా మాకు చెప్తారా?
1: తప్పకుండా అండి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వరకు వస్తే మనకి స్థలం అనేది పెద్ద అవరోధం. వాళ్ళకి తక్కువ స్థలం ఉంటుంది కాబట్టి ఆ తక్కువ స్థలంలోనే మనం నేల లేకుండా నీటితోనే పెంచే హైడ్రోపోనిక్స్ని ఎలా పెంచాలి అనేది మనం వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు కండక్ట్ చేస్తాం, అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలను కూడా కండక్ట్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రంకి ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ యూనిట్స్, హైడ్రోపోనిక్స్ పరికరాలని వాటిని వాళ్ళ సందర్శనార్థం ఉంచుతాం. అదేవిధంగా మెథడ్ డెమాన్స్ట్రేషన్స్ ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం. అదేవిధంగా మనం మష్రూమ్ కల్టివేషన్, పుట్టగొడుగుల పెంపకం కూడా తక్కువ స్థలంలో ఒక చిన్న గదిలో చేయొచ్చు కాబట్టి వీటి మీద కూడా మనం శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వర్టికల్ గార్డెన్స్, దీనికి ఇప్పుడు కంటైనర్ గార్డెన్స్ అని, వర్టికల్ గార్డెన్స్ అని మనం టెర్రస్ గార్డెన్ మీద చాలా ఉత్సాహం చూపిస్తున్నారు యువత కాబట్టి వీళ్ళకి సిటీసీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ గ్రూపులుగా తయారు చేయటం, వాళ్ళకి వాట్సాప్ గ్రూపులుగా తయారు చేసి సరైన సలహాలు సూచనలు, చీడపీడల యాజమాన్యం, పంటల్లో ఎరువుల యాజమాన్యం వీటి గురించి, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, అలా పలు అంశాల మీద శిక్షణలు ఇస్తూ ఉన్నాం.
0: బాగుందండి, చాలా చక్కటి విధానాలతో మన యూత్ ని అయితే ట్రైన్ చేస్తున్నాయి కృషి విజ్ఞాన కేంద్రాలు అని మీ ద్వారా మాకు అర్థమైంది. అలాగే వ్యవసాయాన్ని ఉద్యోగంగా కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ గా చూడాలంటే యువతకి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ పరిచయం చేస్తున్నాయి మన కేవీకేలు?
1: అనాదిగా వ్యవసాయాన్ని మనం అందరం కూడా జీవనోపాధిగానే పరిగణిస్తున్నాం. దీనివలన రైతులకి చాలా వరకు వ్యవసాయంలో అనుభవం ఉన్నా సరే ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే బిజినెస్ గా ఆలోచించే వలసిన తరుణం ఎంత

0: అయినా ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే యువత ముందుగా వ్యవసాయంలో ముందు కాలాల్లో వ్యవసాయాన్ని ఒక బిజినెస్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం, అంటే ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, ఎలాంటి పంటలు నాణ్యమైన పంటలు వెయ్యాలి, వీటితో పాటుగా మనం టెక్నికల్ స్కిల్స్ అని అంటే ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ ఎక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, దీని గురించి మనం అపేడా వంటి సంస్థలతో ఎగుమతులు ఎలా చేసుకోవాలి అనే అంశాల మీద మనం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా తరచూ మనం కిసాన్ మేళాలు ఇస్తున్నాము. దీని వలన ఎక్కడెక్కడ ఉన్న నగర యువత కూడా వచ్చి వాళ్ళ తాలూకా వినియోగదారులు ఎక్కడున్నారు అనే విషయం కూడా తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుంది.
1: ఒక యువకుడు ఫార్మింగ్ చేయాలని కేవీకేన్ సంప్రదిస్తే గనక క్రాప్ సెలెక్షన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అని, ప్రొడక్షన్ అని, మార్కెటింగ్ అని, ఇలా అన్ని కూడా గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉందా?
0: తప్పకుండా. ఎవరైనా ఫార్మింగ్ వైపు ఆసక్తి చూపినట్టయితే ఎలాంటి క్రాప్స్ వేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా ఎలాంటి పంటలు మనం సెలెక్ట్ చేసుకోవాలి, కాలానుగుణంగా ఎలాంటి పంటలు వేసినట్టయితే వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది, వాణిజ్య పంటలు అంటే ఏంటి, ఉద్యానవన పంటలు, అదేవిధంగా మనం తక్కువ కాల పరిమితి ఉన్న పంటలు, పుట్టగొడుగులు అలాంటివి, అదేవిధంగా మనం రొయ్యల పెంపకం, తేనెటీగల పెంపకం, సమగ్ర సస్య విధానాలు, సేంద్రీయ వ్యవసాయం, విలువాధారిత ఉత్పత్తుల తయారీ, ఇలాంటి వాటిపై సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మన కృషి విజ్ఞాన కేంద్రంకి రాలేకపోతారో వారు ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం తరపున దూర విద్యా శిక్షణ కార్యక్రమాలు కూడా, ఓడిఎల్సి ప్రోగ్రామ్స్ అంటాం, అందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటం వల్ల సర్టిఫికేట్ కోర్సులు కూడా కేవీకే నుంచి, అదేవిధంగా విశ్వవిద్యాలయం నుంచి కూడాను కండక్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అగ్రిప్రెన్యూర్షిప్ ప్రమోషన్ గురించి ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ ఏంటి, బ్రాండింగ్, అదేవిధంగా లేబ్లింగ్, ప్యాకింగ్, ఇలాంటి పలు అంశాల మీద శిక్షణ కార్యక్రమాలు, అదేవిధంగా అవగాహన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది.
1: అంటే నగర యువతకి దూర విద్య ద్వారా కూడా ఇలాగ శిక్షణలన్నీ కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు అందిస్తున్నాయి. ఇది మాకు తెలిసిన కొత్త అంశం అండి, బాగుంది. ఇంకా తదుపరి అంశానికి వెళ్లే ముందు ఒక మంచి పాట అయితే గనక మనకి వీణుల విందుగా వచ్చేస్తుంది. లెట్స్ ఎంజాయ్.

0: మరి అలాగే నేటి కాలంలో నగరాల్లో పెరుగుతున్న హెల్దీ ఫుడ్, ఈ డిమాండ్ని ఉపయోగించుకునేటట్టు యువతిని అంటే ఆర్గానిక్ ఫుడ్ అని ఇప్పుడు అందరం కూడా అనుకుంటున్నాం, అలా న్యాచురల్ ఫార్మింగ్ వైపు, లేకపోతే మీరు ఇప్పుడు చెప్పినట్టు వాల్యూ ఎడిషన్ వైపు, మార్కెటింగ్ వైపు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాయి, అంటే ఈ ఆర్గానిక్ పద్ధతుల్ని ఏ విధంగా అవలంబించేటట్టు యువతని ప్రోత్సహిస్తున్నాయి?
1: కృషి విజ్ఞాన కేంద్రాలు ముందు నుంచి కూడా సేంద్రియ వ్యవసాయం వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాయి. ముఖ్యంగా మనం అందరం కూడాను వ్యవసాయ ఉత్పత్తులు తినేవారికి వారికి దీర్ఘకాలిక రోగాల నుంచి సంరక్షించే విధంగా సేంద్రియ పద్ధతుల్ని ఎలా చేయాలి, అదేవిధంగా చిరుధాన్యాల పెంపకం, దాని తాలూకా విలువాధారిత ఉత్పత్తులు, నగర ప్రాంత వాసులకి వారి ఆహారపు అలవాట్లకి అనుగుణంగా బేకరీ ప్రొడక్ట్స్ ఎలా తయారు చేయాలి చిరుధాన్యాలతో, రెడీ టు ఈట్ ఫుడ్స్, రెడీ టు కుక్ ఫుడ్స్, ఎందుకంటే చాలా మందికి ఈ మధ్య సమయం ఉండట్లేదు వండటానికి, అలాంటి వాళ్ళకి కూడాను ఆరోగ్యకరమైన ఆహారం అందే విధంగా రెడీ టు సర్వ్ ఫుడ్స్ మీద కూడాను శిక్షణ కార్యక్రమాలు అందజేస్తున్నాము. దీనికి ముఖ్యంగా యువత చాలా వరకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్ఆర్ఐస్, పట్టణ ప్రాంత యువత, యువతీ యువకులు మహిళవుతూ ఉన్నారు. అదేవిధంగా కూరగాయలు పండ్లతో కూడాను స్క్వాష్లు, జామ్లు, డీహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్, పికిల్స్ అలాంటి పదార్థాలపై కూడా శిక్షణ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం తినే ఆహారం ఆరోగ్యకరమైందా లేదా అనేది వినియోగదారుడు తెలుసుకునే విధంగా దాని మీద న్యూట్రిటివ్ సర్టిఫికేషన్ లేబులింగ్ మీద కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు యువతకు ఒక అవగాహన కల్పిస్తున్నాయి.
0: అంటే ఈ విధంగా కూడా మీరు యువతని ట్రైన్ చేస్తున్నారు. ఇక టెక్నాలజీ, మాన్యువల్ గా చేయడం వేరు, టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం వేరు, ఈ విధంగా యువతని ఆకర్షించడానికి ప్రిసిషన్ ఫార్మింగ్ అని, డ్రోన్స్ అని, సెన్సార్స్ అని, వీటిలన్నింటి మీద కూడా కేవీకేలు ఎలాంటి ట్రైనింగ్ ని యువతకు అందిస్తున్నాయి?
1: ఈ మధ్య కాలంలో ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రిసిషన్ ఫార్మింగ్, ప్రిసిషన్ అంటే చాలా తక్కువ తప్పులతో అనేది ప్రిసైజ్ అనే అర్థం అనమాట. ఈ ప్రిసిషన్ ఫార్మింగ్ ఎక్కువగా యంత్రాల సహాయంతోనే జరుగుతుంది కాబట్టి యాంత్రీకరణ మీద, వరిలో చూసుకున్నట్లయితే ట్రాన్స్ప్లాంటింగ్, నీటికల్ గార్డెన్స్, వీటి మీద అంటే వ్యవసాయంలో యంత్రాల వినియోగం, ఈ మధ్య కూలీల ఖర్చు అదేవిధంగా లభ్యత చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద సమస్యగా పరిగణిస్తున్నాము వ్యవసాయంలో. దీన్ని అధిగమించే విధంగా మనం ఏం చేస్తున్నామంటే యువతకు వ్యవసాయ యాంత్రీకరణ, ఫామ్ మెకనైజేషన్ మీద వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మన కృషి విజ్ఞాన కేంద్రాల్లోనే కస్టమ్ హైరింగ్ సెంటర్స్, అంటే అద్దెకు యంత్ర పరికరాలు అని మనం చే ఒక కేంద్రాలను కూడా నిర్వహిస్తున్నాం. దాని వలన చిన్న సన్నకారు రైతులు, చిన్న చిన్న కమతాలు ఉండే రైతులు కూడాను వచ్చి యంత్రాలు అద్దెకు తీసుకువెళ్ళి వాళ్ళు వినియోగించుకొని తిరిగి ఇచ్చే సౌకర్యం కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు కలిగిస్తున్నాయి.
0: బాగుందండి, చక్కగా ఈ టెక్నాలజీ వైపు కూడా యువతని మీరు ట్రైన్ చేస్తున్నారు. మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: మరి ఇక భాగ్యలక్ష్మి గారు, రైతు కుటుంబంలో పుట్టిన వారే రైతులు కావాలి అనే భావనను మార్చి ఎవరైనా అగ్రికల్చర్ ఎంటర్ప్రెన్యూర్ కావచ్చనే నమ్మకాన్ని యువతలో కృషి విజ్ఞాన కేంద్రాలు పెంచుతున్నాయి అని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఒక యువకుడిని ఫార్మింగ్ వైపు తీసుకురావడం నుంచి ఎంటర్ప్రెన్యూర్గా నిలబెట్టే వరకు కేవీకే చేసే పూర్తి సహాయం, మరి మీ అనుభవం కూడా మాకు పంచండి.
1: తప్పనిసరిగా, చాలా వరకు వ్యవసాయం అనేది చాలా కష్టమైన ప్రక్రియ అనే ఒక నానుడి మనందరిలో కూడా చాలా భావన ఉందన్నమాట. వ్యవసాయం అంటే ఒక చాలా కష్టమైన ప్రక్రియ అనే భావన మనకి ముందు నుంచి ఉంది. దీనిని మనం అందరం కూడాను తప్పనిసరిగా మార్చవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి చాలా వరకు యువతని మన వ్యవసాయం వైపు మళ్లించాలి అని అంటే వ్యవసాయాన్ని కొంత సులభతరం చేసే ప్రక్రియలు, అంటే ఫామ్ మెకనైజేషన్ని ప్రమోట్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయటం, అదేవిధంగా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేయటం, ఎవరైనా వ్యవసాయం చేయొచ్చు, దాని వలన ఆసక్తిని రేకెత్తించటం, ఇది చాలా బాగుంటుంది అనే చెప్పటం జరుగుతూ ఉంది. దీనివలన ఎక్కువగా ఈ మధ్యకాలంలో విద్యావంతులైన వాళ్ళు, అదేవిధంగా విదేశాల నుంచి వచ్చి మన దేశంలో స్థిరపడిన యువతి యువకులు కూడాను కృషి విజ్ఞాన కేంద్రాలకు వచ్చి వ్యవసాయం నుంచి లాభాలు, అదేవిధంగా వ్యవసాయంలో మనం చేయవలసిన పద్ధతులను గురించి
0: అందిస్తున్న ఆర్థిక సహాయాలు కూడా
1: ప్రభుత్వం వైపు
0: చేదోడువాదోడుగా
1: మనకిప్పుడు ప్రభుత్వం కూడాను చాలా సంస్థల నుంచి, కృషి విజ్ఞాన కేంద్రాలే కాదు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, అదేవిధంగా మత్స్య శాఖ, గ్రామీణ అభివృద్ధి గురించి డిఆర్డిఏలు, డిడబ్ల్యూఎంఏలు, ఇలాంటి వివిధ బ్యాంక్స్, నబార్డ్ ఇలాంటి సంస్థల నుంచి కూడా వారికి ఇచ్చే సహకారాలు, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసే వారి గురించి వచ్చే సహాయ సహకారాల గురించి కూడాను మనం యువతకి అవగాహన కల్పిస్తూ వారిని ఎలా అయినా మనం వ్యవసాయ రంగంలో నిలదొక్కునే విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది.
0: బాగుందండి భాగ్యలక్ష్మి గారు, మీరు చెప్పినట్టు ప్రభుత్వం తరపున గానీ లేదా కృషి విజ్ఞాన కేంద్రాల తరపున గానీ అందరికీ కూడా ఏంటంటే యువతని వ్యవసాయం వైపు, ఇదేమి పెద్ద విషయం కాదు, ఇది చాలా చక్కగా మీరు ఇంట్రెస్ట్ గా కూడా చేసుకోగలిగేది అనే విధంగా యువతని మలుస్తున్నారు. చాలా చక్కటి విషయం అండి. మరి పొలం మారితే పంట మారుతుంది, విజ్ఞానం మారితే రైతు జీవితం కూడా మారుతుంది అని రైతు చేతికి ఆధునిక విజ్ఞానం అందించి ఈ విజ్ఞానాన్ని సమాజానికి చేరువ చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ఫామ్ నుంచి సిటీ వరకు ఈ విజ్ఞాన ప్రయాణం మరింత బలపడాలని, రైతు అభివృద్ధి, సమాజ ఆరోగ్యం రెండూ కలిసి ముందుకు సాగాలని మనం ఆకాంక్షిద్దాం. ఈరోజు మనతో ఎన్నో విలువైన విషయాలు పంచుకున్నారు మీరు. డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు, ప్రత్యేక ధన్యవాదాలండి మీకు.
1: ధన్యవాదాలండి.

మీరింతవరకు ఫామ్ టు సిటీ కార్యక్రమం విన్నారు. మరి కొద్దిసేపట్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీలో మరియు ఆంగ్లంలో. ఆఫ్ వ్యూ కామెంటరీ కేవలం రేడియో సెట్స్ ద్వారా వినొచ్చు, అలాగే ఎఫ్ఎం యాప్లో మెలడీ మ్యాచ్, మంచి మంచి మెలడీ సాంగ్స్, అలాగే కొన్ని సామెతలు, మంచి మాటలు కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక ఏదో కలరించి కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ఇప్పుడు మెలడీ మ్యాచ్ కార్యక్రమానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. నిద్ర లేనివాడికి మజా లేదు, నిద్రున్నవాడికి రోగం లేదు. కానీ ఈ రోజుల్లో నిద్ర రావడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఇవాల్టి మీ మెలడీ మ్యాచ్లో మంచి నిద్ర రావడానికి, స్ట్రెస్ రాకుండా ఉండడానికి మంచి మంచి పాటలు అలాగే మంచి మంచి మాటలు తెచ్చేసింది మీ మెలడీ మ్యాచ్. సో ఇంకెందుకు ఆలస్యం, మెలడీ మ్యాచ్ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने की प्रथाओं को अपनाने

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 30 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆలస్యానికి కొంచెం క్షమించాలి. ముందుగా టిప్ నెంబర్ 1, నైట్ పడుకునే ముందు చాలా మందికి స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. కానీ పడుకునే ముందు ఒక కరెక్ట్గా 90 మినిట్స్ ఎగ్జాక్ట్గా ముందు ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్ళల్లో మీ పాదాలను పది నుండి పదిహేను నిమిషాలు ఉంచితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. దీనివల్ల నిద్ర బాగా పడుతుంది అండ్ స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. సో ఈ కూలింగ్ ట్రిక్ని పాటిస్తూ హాయిగా నిద్రపోతూ ఉండండి రోజు. సో ఇప్పుడు మంచి టిప్తో పాటు ఒక బ్యూటిఫుల్ పాట సొంత చిత్రం నుండి తెలుసునా.

మన బ్రెయిన్లో సర్కాడియన్ రిధమ్ అనే క్లాక్ ఉంటుంది. రాత్రిపూట ప్రశాంతమైన ప్రకృతిని, చంద్రుడిని, నక్షత్రాలని చూడటం వల్ల మన బ్రెయిన్కి ఇక పడుకునే సమయం అయ్యింది అనే సిగ్నల్ వెళ్తుంది. దీనివల్ల సహజంగానే నిద్రను రప్పించే మెలటనిన్ హార్మోన్ విడుదలవుతుంది. అండ్ రాత్రంతా హాయిగా మెలకు రాకుండా పడుకుంటూ ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ పాట మీకోసం, ప్రియమిథునం అని ఆదిపురుష్ చిత్రం నుండి శ్వేతామోహన్ కార్తిక్ ఆలపించిన ఆ పాట మీ అందరి కోసం.

శ్యామ్ సింగారాయ్ చిత్రం నుండి సిరి వెన్నెల అనే బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ వింటూ ఆనందించండి.

పడుకోవాలి. అంటే రేపు మనం చేయాల్సిన టాస్క్ అన్నిటి గురించి కూడా ఆనందంగా, ఎనర్జెటిక్గా, ఉత్సాహంగా చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకొని పడుకుంటే ఒక మనలో ఒక పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. దీనివల్ల రేపటి గురించి మనకంటూ ఒక పాజిటివ్ ఇమేజ్ వస్తుంది అన్నమాట, ఒపీనియన్ కలుగుతుంది, నిజంగానే చేయగలం అని, నిజంగానే సాధించగలం అనే నమ్మకం కుదురుతుంది. నిజంగా ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా పనిచేస్తుంది. సో ఇప్పుడు రాధేశ్యామ్ చిత్రం నుండి నగుమూము తారలే.

సో గాయస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక. రోజు పడుకునే ముందు రేపటి గురించి మంచిగా ఊహించుకుని

అభినందనలోని బీజం వింటుంటే మనసెటో వెళ్ళిపోతుంది కదా. మరి మహారెడ్డి చిత్రం నుండి సదా నన్ను పాట వింటుంటే కూడా అంతే హాయిగా జోలపాడినట్టుంటుంది. సో ఆ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ మీ అందరి కోసం.

ఇందాక చెప్పాను కదా స్ట్రెస్ రిలీఫ్ కోసం కొన్ని టిప్స్ చెప్తానని. అందులో ముఖ్యమైనది మంచి మంచి పాటలు వినడం. ఎందుకంటే పాటల్లో ఉన్న ఆ రాగానికి ఎంతో శక్తి ఉంటుంది. అవి బాడీలో ఉన్న ఎన్నో రకాల డిజీజెస్ని హీల్ చేస్తాయి. సో రోజు పడుకునే ముందు లేదా రోజులో కొంచెం సేపు మంచి మంచి పాటలు వినడం వల్ల మనలో ఎన్నో రుగ్మతలు తగ్గుతాయి. సో ఇప్పుడు పచ్చని తోట అనే ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ కడలి చిత్రం నుండి మీ అందరి కోసం.

సో లాస్ట్ టిప్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టిప్. నైట్ డిన్నర్ రోజు రాత్రి 7 గంటల లోపు తినేస్తే ఆరోగ్యంగా ఉంటాం, నిద్ర బాగా పడుతుంది. ఇంకా ఈ రెండు ఉంటే స్ట్రెస్కి తావే లేదు కదా. మంచి ఆరోగ్యం మంచి నిద్ర ఉంటే స్ట్రెస్కి దారెక్కడుంటుంది ఇంకా మన లైఫ్లో. కాబట్టి మర్చిపోకండి, నైట్ డిన్నర్ మిస్ చేయకుండా 7 గంటల లోపు తినేసి లైఫ్ స్టైల్ హ్యాపీగా మార్చుకోండి. సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ సాంగ్, సీతారామం చిత్రం నుండి హో సీతా.

మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి. ఇదండి మన మెలడీ మ్యాచ్. వింటూనే ఉండండి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో కలరించి కిరటం ఆలకించు ఆలపించు అందరికీ పంచు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికే పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
1: బ్రిక్స్ సమూహ రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహి కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
0: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం, సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: గ్లోబల్ సౌత్ దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వి రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యుమానిటీ.
0: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
1: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియోస్పేషల్ టెక్నాలజీ ఔర్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కో కిసానో కీ వాస్తవిక ఆవశ్యకతాఓ కే సాథ్ జోడా జాయేగా. టెక్నాలజీ ఔర్ క్రిటికల్ మినరల్స్ కా వెపనైజేషన్ హమారీ సాజా ప్రగతి మే బాధా బన్ సక్తా హై. టెక్నాలజీ కే అడప్షన్ మే ఇంక్లూజివిటీ పర్ బల్ దియా హై.

0: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమాపేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సీఈపీఐ బోర్డు ఉన్నతస్థాయి సమాపేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు, మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ, బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా హమే సభీ అవుట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢ్కర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమాపేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమాపేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ టైటిల్ను వరుసగా 3వ సారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈరోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్ మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో

0: పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్దతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు సినిమా పాట వింటారు. చక్రం చిత్రం నుండి శ్రీనివాస్ చక్రవర్తి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:10:30. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. భారత్ శ్రీలంక జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల T20 ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం రేడియో సెట్లో కొనసాగుతుంది.